శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 31వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో భక్తి రంజని కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు పాడిన పాటలు విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అలాగే న్యూ 7 AIR మొబైల్ యాప్ లో భక్తి రంజని కార్యక్రమం.

ఈ ఉదయం ఏమిటి ఇంత మాయా? తిరుమల గర్భగుడిలో ఉన్న పరిమళం నా ఇల్లంతా వ్యాపిస్తోంది. నా ఇంటి అరుగులు గోడలు మెరిసిపోతున్నాయి. పెరటిలో ఉన్న చెట్లన్నీ ఎంతో ఆనందంగా విరబూసి ఉన్నాయి. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ తిరుమలేశుడు నా ఇంటికి వచ్చాడా? తలుపు తట్టాడా? అయ్యో!

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై భక్తి రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో ఎం బ్రహ్మానంద శాస్త్రి గారు తెలియజేసే మహితోక్తులు విందాం. ఈ కార్యక్రమం వినబోయే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అన్నది

0: ఒకటి ఒక నేత్రరోగం. ఆ నేత్రరోగం కల గుడ్డివాని కనులను జ్ఞానం అనే కాటుకపుల్లచే తెరచి వివేకదృష్టి కలవానినిగా చేయువాడు సద్గురువు. అట్టి గురువునకు నమస్కారం. గృణాతి హితమస్యేతి సర్వధా గురురుచ్యతే, తేషు మాతా భవే శ్రేష్ట పితాపి తదనంతరం. లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్కక్షరం పాటి జ్ఞానం ఉపదేశించినవాడు గురువే. ఏకాక్షర ప్రదాత గురురుచ్యభిధీయతే అన్నారు. జీవితంలో మనిషికి చాలామంది గురువులుంటారు. కన్నతల్లి తొలి గురువు, కన్నతండ్రి మలిగురువు. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల సంఖ్యలను తెంపుకోవటానికి ఏకైక మార్గమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవాడు పరమగురువు. అతడే పరతత్వం. అత్రినేత్ర శివసాక్షాత్ ద్విబాహుశ్చ హరిస్మృత యో అచతుర్వదనో బ్రహ్మ శ్రీగురు కథిత ప్రియే. గురువు త్రిమూర్తి స్వరూపం. శ్రీగురువు మూడు కన్నులు లేని సాక్షాత్తు శివుడు, రెండు చేతులు గల విష్ణువు, నాలుగు ముఖాలు లేని బ్రహ్మ. శరీరం ఒక నౌక, సంసార సముద్రంలో ప్రయాణం చేస్తోంది. దీనిని సరి అయిన దిశలో నడిపించి గట్టెక్కించే కర్ణధారి సద్గురువు. దానికి అనుకూల వాయువు పరమేశ్వరుడు. కనుక సద్గురువును సమాశ్రయించడం అవశ్య కర్తవ్యం. గురువును మనోవాక్కాయముల చేత ఎల్లవేళలా ఆరాధించాలి. గురు సన్నిధిని అభిమానమన్నది పనికిరాదు. సంగీత జగద్గురువులు శ్రీ చాగయ్య గారికి శ్రీమద్ రామాయణ కృతి రచన చేయాలన్న సంకల్పం కలిగింది. సంగీత శాస్త్రంలో ఎన్నో సందేహాలు. సందేహాలు తొలగాలి అంటే గురుకటాక్షం కావాలి. చాగయ్య గారికి గురువు ఎవరు? ఆచార్య సహరి సాక్షాత్ శ్రీరామచంద్రుడే గురువు. శ్రీరామునకు మొరబెట్టుకున్నారు. నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను, నా చిత్తము వంచన చంచలమని నన్ను విడనాడకుమి. గురువే చిల్లగింజ, గురువే భ్రమరము, గురువే భాస్కరుడు, గురువే పరుసవేది, గురువే భద్రుడగు, గురువే నీవనుకుంటి, ధరను దాసుని బ్రోవు త్యాగరాజనుత. గురువు చిల్లగింజ. ఇండుపగింజ పరిమాణంలో చిన్నదే అయినా అది మురికి నీళ్లను శుభ్రపరుస్తుంది. అంతేకాదు, అలా చేస్తూ చేస్తూ తాను కరిగిపోతుంది. గురువు శిష్యుని మనఃకాలుష్యాన్ని పోగొడతాడు. గురువే భ్రమరము. తుమ్మెద పురుగును బట్టి ఝంకారం చేస్తూ తిరుగుతుంది. కొంతసేపటికి పురుగు తుమ్మెదగా మారిపోతుంది. అట్లే గురువు శిష్యుని తనంత జ్ఞానిగా తీర్చిదిద్దుతాడు. గురువే భాస్కరుడు. సూర్యుడు తన వెలుగుతో చీకటిని పోగొట్టి వస్తువులను కనిపింపజేస్తాడు. అట్లే గురువు శిష్యుని అజ్ఞానాన్ని పోగొట్టి సదసద్ వివేకాన్ని కలిగిస్తాడు. గుకారశ్చ అంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వాద్ గురురుచ్యభిధీయతే అని గదా. గురువే పరుసవేది. పరుసవేది ఒక చెట్టు వేరు. అది ఏ లోహమును తాకినా ఆ లోహం బంగారం అవుతుంది. అట్లే గురువు శిష్యుని స్పృశించి అజ్ఞానిని జ్ఞానిగా చేస్తాడు. దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన జఠరే సద్గురోర్ జ్ఞానదాతు. ముల్లోకాలలో సద్గురువుతో సమానుడైన వాడు లేడు. కరుకైన హృద్రోగ గహనమును కొట్ట సద్గురు లేక ఎటువంటి గుణికి తెలియకపోను అన్నారు సంగీత జగద్గురువులు. మానసిక వ్యాధి అయిన ఆధిని పోగొట్టాలి అంటే గురువుపదేశం కావాలి. శరీరం, పుత్రులు, ధనధాన్యాలు, భార్య, దాయాదులు మొదలైన బంధువులు కలిసి విడిపోయే విషయాలు. ఇవి విడిపోయినప్పుడు ఖేదం పొందకూడదు. అవి మనస్సుకు దుఃఖం అంటని రీతిగా మందు వంటి తత్వబోధన చేసి కాపాడేవాడు సద్గురువు. గురుకృప ముక్తికి కారణం. ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోహపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోహకృప. శ్రీ గురుదేవుల ఆకారం ధ్యానానికి మూలం. శ్రీ గురుపాదాలు పూజకు కారణాలు. శ్రీ గురువాక్యం మంత్రానికి కారణం. శ్రీ గురుకృప ముక్తికి కారణం. శబరి ఇచ్చిన పళ్లను తింటున్న శ్రీరాముని వారించాడు లక్ష్మణుడు. ఎంగిలి పండు తినరాదన్నాడు. ఎవరనుకున్నావు లక్ష్మణ, శబరి శబరి గురువును సేవించింది, మోక్ష ధనాన్ని నా వద్ద దాచుకున్నది, దాచుకున్న ధనాన్ని దాతలకు ఇవ్వటానికి పేచిపెట్టను అన్నారు శ్రీరాముడు. శబరిగుడ శ్రీరామునితో గురవశ్చ సుపూజితాహ స్వర్గస్యైవ భవిష్యతి అన్నది. నేను గురువులను చక్కగా పూజించాను, కనుకనే నీ దర్శన భాగ్యం కలిగింది, తప్పక నాకు మోక్షప్రాప్తి చేకూరుతుంది అన్నది.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో బ్రహ్మానంద శాస్త్రి గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: A stress-free mind and a violence-free society are achievable realities. In a world divided by conflict, anxiety, uncertainty, Gurudev chose the path of healing humanity. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have held the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చే వారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9 పదవ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయం. కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచరాష్ట్రయాత్రాయాః పంచమం అంతిమం ప్రచరణం సఫలతయా సంపాద్య ఇటలీ దేశాత్ నవదిల్లీం ప్రత్యాగతవాన్. ह्यः भारत इटली देशयोः मध्ये विशेष रणनैतिक सहयोग रूपेण स्वसंबंधस्य उन्नयनस्य घोषणा अभवत्. कृषिः महत्वपूर्ण खनिजाः आयुर्वेदः विज्ञानं तंत्रज्ञानं इत्यादिषु अनेकेषु क्षेत्रेषु द्वयोः देशयोः मध्ये अनेकाः सन्धयः हस्ताक्षरिताः. कर अपराधानां धनशोधनस्य आतंक वित्तपोषणस्य च निवारणार्थम् अपि राष्ट्रद्वयेन ज्ञापनपत्रेषु हस्ताक्षरं जातम्. इटली देशस्य प्रधानमन्त्रिणा जॉर्जिया मेलोनी इत्यनया सह रोम नगरे संयुक्त वक्तव्ये प्रधानमन्त्रिणा श्री नरेन्द्र मोदिना उक्तं यत् उभौ देशौ नौका वहन क्षेत्रेषु नौकापत्तनानां आधुनिकीकरणे रसद क्षेत्रे नील अर्थव्यवस्थायां च मिलित्वा कार्यं करिष्यतः.
5: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
4: इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्येषावदत् यत् भारत इटली देशयोः सम्बन्धः विशेष सामरिक सहभागित्वरूपेण वर्धमानः अस्ति, अपि च उभौ देशौ उन्नत निर्माणस्य आधारभूत संरचनायाः, ऊर्जायाः, अर्थव्यवस्थायाः, रक्षायाः च क्षेत्रेषु परिश्रमेण कार्यं कुर्वन्तौ स्तः. भारतम् इटली च सांस्कृतिक विनिमयं प्रवर्धयितुं, प्राचीन सभ्यतानां मध्ये संवादं सुदृढं कर्तुं च द्विसहस्राब्दस्य सप्तविंशतितमं वर्षं संस्कृतेः पर्यटनस्य च वर्षरूपेण आचरिष्यतः. इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्यनया उक्तं यत् एषः उपक्रमः द्वयोः देशयोः मध्ये परस्परं अवगमनं गभीरं कर्तुं, सांस्कृतिक कूटनीतिं च अधिकं सुदृढं कर्तुं साहाय्यं करिष्यति. सा अवदत् देशयोः मध्ये सुदृढतर सम्बन्धाः न केवलं राजनैतिक आर्थिक सम्बन्धैः अपि तु जनानां समाजानां च मध्ये सम्पर्कस्य माध्यमेन अपि मापिताः भवन्ति. प्रधानमन्त्रिणे श्री नरेन्द्र मोदिने इटली देशस्य रोम नगरे खाद्य कृषि संघटनेन प्रतिष्ठितं एग्रीकोला पदकं प्रदत्तम्. पुरस्कारं प्राप्य श्रीमोदी भारतस्य कोटि कोटि कृषकाणां, पशुपालकानां, मत्स्यपालकानां, कृषि वैज्ञानिकानां, श्रमिकाणां च कृते एतत् सम्मानं समर्पितवान्. पदकमिदं खाद्य कृषि संघटनस्य महानिदेशकेन प्रदत्तम्. गृहमंत्री अमित शाहः, वित्तमंत्री निर्मला सीतारामन तथा वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः प्रधानमंत्रिणः कृते एग्रीकोला पदकं प्राप्त्यर्थं अभिनन्दनं कृतवन्तः. गृहमंत्री अमित शाहः अवदत् यत् भारतं कृषिक्षेत्रे वैश्विक नेतृत्वेन उद्भूतम् अस्ति, तथा च देशस्य कृषि प्रतिरूपं समग्र विश्वस्य कृते एकं मानदण्डं स्थापयति. पश्चिमबंगालराज्ये दक्षिण चतुर्विंशतिः परगणमण्डलस्य फाल्टा विधानसभाक्षेत्रे पुनर्मतदानम् अधुना सप्तवादनतः आरभ्यते, यद्धि सायं षड्वादने समाप्तं भविष्यति. आहत्य षड् प्रत्याशिनः सौभाग्यस्य परीक्षां कुर्वन्ति, येषु द्वौ निर्दलीयौ अपि स्तः. भारतीय ऋतुविज्ञान विभागेन रक्तवर्णीय संचेतना प्रख्यापिता यत् उत्तरप्रदेशस्य, मध्यप्रदेशस्य, विदर्भस्य च भागेषु आगामि दिनत्रयं यावत् तापतरंगतः तीव्रतापतरंगस्य स्थितिः भवति. विभागेन अनुमानितं यत् हरियाणा, चण्डीगढ़, दिल्ली, पंजाब, बिहार, छत्तीसगढ़, तटीय आंध्रप्रदेश, हिमाचल प्रदेश, ओडिशा, राजस्थान, तेलंगाना, उत्तराखंडे च एतादृशाः एव परिस्थितयः सम्भवन्ति. आईपीएल इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलं चतुस्तोबकैः पराजितम्. अद्य सायं सार्धसप्तवादने गुजरात टाइटन्स दलं अहमदाबाद नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः.
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఒక ప్రకటన విందాం.
7: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ఇప్పుడు వినండి 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అలాగే ఈ రోజు యొక్క ప్రత్యేకత వింటారు. 7:30 విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:45 సినీ సరాగాల మాలిక సినీ రంజని వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఇక సాయంత్రం 5 గంటలకు తిరిగి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. సాయంత్రం 5:30 రాత్రి 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:45 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతాయి. సాయంత్రం 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు మేం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పెహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ ఎఫోర్డబుల్ ఇనోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలివర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్ కర్ పూరీ మానవతా కీ భలాయీ కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ఏ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకు, మత్స్యపాలకు, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష और सस्टेनेबल डेवलपमेंट है। मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए भारत के अन्नदाताओं को यह मेडल समर्पित करता हूं।
0: आहार व्यवसाय रंगा की चंदन

0: అహంకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విజ్ఞానం, వినోదం, ఆనందానికి సంబంధించి చక్కని పాటలు, ఆరోగ్యానికి సంబంధించి చక్కని సూచనలు అందించే ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ప్రభాతలహరి కార్యక్రమంలో దేశభక్తిని చాటి ప్రబోధ గీతం వింటారు. అలాగే ఈరోజు యొక్క ప్రత్యేకత వింటారు, ప్రకటనలు వింటారు. 7:30 విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ప్రాయోజిత కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వాడకం, మరణాన్ని కోరుకోవడం గురించి డాక్టర్ విశాల్ గారు కొన్ని సలహాలు తెలియజేస్తారు. అనంతరం కొన్ని సినిమా పాటలు, ప్రకటనలు వింటారు. 8:00 వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో పీసీఓఎస్ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఇవి ఈ ప్రభాతలహరిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తిని చాటే చక్కని ప్రబోధ గీతం.

0: ప్రభోదగీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాత లహరి కార్యక్రమం. మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, మరణాన్ని కోరుకోవడం గురించి డాక్టర్ ఏ విశాల్ గారు కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మరి కాసేపట్లో. ఈరోజు ప్రత్యేకతలు. May 21 భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన దినోత్సవాలను జరుపుకుంటారు. భారతదేశంలో May 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి ఈరోజు. ప్రతి సంవత్సరం May 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు. ఉగ్రవాదం వల్ల కలిగే నష్టాలు, హింస గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు దేశంలో శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా చూడటం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే అంతర్జాతీయ టీ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. May 21 ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాలలో టీ ఒకటి. ఈ టీ యొక్క సాంస్కృతిక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి అధికారికంగా May 21 అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది. తేయాకు ఉత్పత్తిని ప్రోత్సహించడం, రైతులకు మద్దతు ఇవ్వడం మరియు సుస్థిరమైన వ్యవసాయాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఇవి ఈరోజు యొక్క ప్రత్యేకతలు.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా గంజాయి గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మన దేశంలో చూసినట్లయితే యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ముఖ్యంగా 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లోనే ఈ మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసవుతున్నారు. ఈ బానిస కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన సొసైటీలో ఈ పాశ్చాత్య సంస్కృతి అనేది తొందరగా వ్యాపించడం ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఇంతకు ముందరి కంటే పాత రోజుల్లో కంటే ఇప్పుడు పోలిస్తే ఈ ఆల్కహాల్ గాని సిగరెట్ గాని గంజాయి గాని తర్వాత ఇతరత్ర మాదక ద్రవ్యాలు ముఖ్యంగా కొకైన్ నల్లమందు ఇలాంటి పదార్థాలు కొన్ని సంవత్సరాల కింద కనిపించడం అనేది రేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే మన వివిధ దేశాల్లో వస్తుందో అప్పుడు మత్తు పదార్థాల అవైలబిలిటీ, మత్తు పదార్థాలు లభించే శాతం కూడా చాలా పెరిగిపోయింది. ఎందుకంటే డబ్బులు విరివిగా ఖర్చు చేసిన వాళ్ళలో చూస్తున్నాము. కొన్నిసార్లు ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా కొకైన్ గంజాయి తర్వాత హీరాయిన్ నల్లమందు ఇలాంటి పదార్థాలను సేవిస్తున్నారు. కాబట్టి యువత ఈ మత్తు పదార్థాలకు ఎప్పుడైతే ఆకర్షితులవుతున్నారో వాళ్ళ జీవితం అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే మార్కెట్ లో ఎక్కువగా లభించే మత్తు పదార్థం ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఎక్కడ పోయినా అంటే ఒక చిన్న శుభకార్యం నుంచి ఎలాంటి కార్యక్రమమైనా గానీ ఆల్కహాల్ అనేది ఒక భాగంగా మారిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే యువత అనేది తొందరగా ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏంటంటే కుటుంబంలో ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిస అయి ఉంటారో వాళ్ళని చూసి పిల్లలు అనుకరించే విధానం, వాళ్ళని చూసి ఈ మత్తు పదార్థాలు తాగాలనిపించడం, దాని ద్వారా వీటికి బానిసవుతున్నారు. ఇంకా మనం మత్తు పదార్థాల్లో చూసినట్లయితే సిగరెట్ స్మోకింగ్ అనేది విరివిగా మన దేశంలో చూస్తున్నాము. దీనివలన మన ప్రతి వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ గానీ, శ్వాసకోశ వ్యవస్థ గానీ, తర్వాత గుండె మన జీర్ణ వ్యవస్థ, తర్వాత రక్తనాళ వ్యవస్థ, ఇవన్నీ దెబ్బతినడం జరుగుతుంది. ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎప్పుడైతే యువత వీటిపైన ఆకర్షితులవుతారో అది ఒకసారి టేస్ట్ చేయాలని గాని లేకపోతే ఏదో విధంగా దాన్ని తీసుకోవాలని మక్కువ అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఈ మక్కువ పెంచుకుని ఎప్పుడైనా స్నేహితుల ద్వారా గాని ఇది సేవించడం జరుగుతుంటుంది. ఈ సేవించినప్పుడు మెదడులో కొన్ని రసాయన మార్పులు జరగడం, ముఖ్యంగా మెదడులో ఈ డోపమైన్ అనే ఒక రసాయన పదార్థం విడుదల కావడం ద్వారా వాళ్ళకు ఒక ఉత్తేజమైన ఫీలింగ్ రావడం గాని, మత్తు లాంటి ఫీలింగ్ రావడం గాని జరుగుతుంటుంది. అలాంటి ఫీలింగ్ కొరకు మరలా ప్రయత్నం చేయడంలో వీళ్ళు ఏంటంటే దానికి మెల్లిగా బానిస అయిపోతుంటారు. ఈ బానిస అయిపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు అది లేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. లేని పరిస్థితి అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అది లేకపోయినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టకపోవడము, చేతులు వనకడము, గుండెలో గుబ్బులు గుబ్బులుగా రావడము, కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఎక్కువ మోతాదులు అలవాటైన వాళ్ళు ఈ ఫిట్స్ రావడం అనేది కూడా చూస్తున్నాం. కొందరిలో వింత ప్రవర్తన, ఎందుకంటే అది లేకపోతే విచిత్రంగా ప్రవర్తించడము, ఎవరో వాళ్ళని వెంబడిస్తున్నారని, ఎవరో భయపడుతున్నారని భ్రమపడుతుంటారు. తర్వాత కొన్నిసార్లు ఇలాంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని గాయపరచడం గాని లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించి ఇలాంటి వాటికి స్పెండ్ చేయడం గాని చూస్తున్నాం. ఈ ఆల్కహాల్ కాకుండా సిగరెట్ స్మోకింగ్ వలన ఏమవుతుందంటే వాళ్ళలో చాలా రకాల మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి మత్తు పదార్థాలు అలవాటు అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ అనేది దీనికే స్పెండ్ చేయడం జరుగుతుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది దుర్భావంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మత్తు పదార్థాలు, ముఖ్యంగా ఆల్కహాల్ గాని, సిగరెట్ గాని, గంజాయి, కొకైన్, నల్లమందు, వైట్నర్, చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నాం వైట్నర్ అనే మత్తు పదార్థాన్ని కూడా ఈ పిల్లలు తెలివిగ బయట స్ట్రీట్ చిల్డ్రన్స్ చాలా మంది ఏంటంటే ఇది చీప్ గా లభిస్తుందని బట్టలు వేసుకుని పీల్చడం, అందులో ఉండే మత్తు పదార్థాల ద్వారా వీళ్లకు అలవాటు కావడం అనేది చూస్తున్నాం. ఈ విధంగా మనకు ఈ మత్తు పదార్థాలకు అనేది పిల్లలు నుండి పెద్దల వరకు ముసలి వాళ్ళు కూడా చాలా మంది బానిస అవుతున్నారు. కాబట్టి మన సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఈ మత్తు పదార్థాలను నివారించే విధంగా అవగాహన తీసుకురావడం. అంటే ఒక అవగాహన అనేది ఒక వ్యక్తి ద్వారా గాని లేకపోతే ఒక గ్రూప్ వలన కాకుండా అందరిలో ఈ మార్పు వచ్చినట్లయితే మనం ఈ మత్తు పదార్థాలను మనం నివారించే అవకాశం ఉంటుంది. మత్తు పదార్థాలు నివారించాలంటే మొట్టమొదటగా మనం ఏంటంటే ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయని వాళ్ళకి వివరించడం, తర్వాత వాళ్ళకు ఈ దుష్పరిణామాలు తెలుసుకున్న తర్వాత దీన్ని మానివేయడానికి ఎలాంటి చికిత్స ఉంటుందని తెలియడం అనేది ముఖ్య ఉద్దేశం. మన సొసైటీలో చూసుకున్నట్లయితే ఈ మత్తు పదార్థాల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయని చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ నిరక్షరాస్యులు ఉండడం వలన వాళ్ళు ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయని అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు విరివిగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు కలిపిన కృత్రిమ కళ్ళను తీసుకుంటున్నారు. ఈ కృత్రిమ కళ్ళలో విపరీతమైన చెడు పదార్థాలు కలపడం ద్వారా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్య స్థితి అనేది చాలా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ కృత్రిమ కళ్ళలో ఈ మత్తు బిళ్ళలు, ముఖ్యంగా డైజిపామ్ గానీ, క్లోరాజపామ్ గానీ, తర్వాత అల్ప్రజోలం గానీ ఇలాంటి మత్తు పదార్థాలు కలపడం ద్వారా అందులో ఉండే విష పదార్థాలు మన మానవుల్లో ఈ కాలేయం పైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ కాలేయం పైన దుష్ప్రభావం చూపడం ద్వారా మెల్లిగా మన ఫిల్టరేషన్ అంటే మన శరీరంలోని విష పదార్థాలు తీసే అవయవం కాలేయం, అలాంటి కాలేయమే దెబ్బతినడం ద్వారా ఏమవుతుందంటే మన మిగిలిన వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలు గాని లేకపోతే గుండె గాని, తర్వాత మన నాడి వ్యవస్థ కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత క్యాన్సర్స్, ఈ సిగరెట్ స్మోకింగ్ తీసుకోవడం ద్వారా చాలా మటుకు క్యాన్సర్స్ రావడము, వాటిపైన అవగాహన లేక తీవ్రమైన స్థితిలో తీవ్రమైన స్థాయిలోనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం, దాని ద్వారా వాళ్లకు చాలా మంది చిన్న వయసులోనే అంటే 35 to 40 years లోనే చనిపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి మరణాలు ప్రివెంట్ చేయడానికి ఈ రోజున అందరూ వీలంత మట్టుకు మీ చుట్టాలు గాని లేదా బంధువులు గాని లేకపోతే మీ తెలిసిన ఫ్రెండ్స్ కు ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఈ మన శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని, తర్వాత ఇవి దెబ్బతినడం ద్వారా గుండె జబ్బులు రావడము, క్యాన్సర్స్ రావడము, తర్వాత రక్తనాళాలు కుచించకపోవడము, రక్తపోటు రావడము, మధుమేహం రావడము, తర్వాత మనకు శరీరంలో పక్షవాతం రావడము, తర్వాత ఇంకోటి చూపు కోల్పోవడము, ఇంకా నరాలలో బలహీనత రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, మానసిక సమస్యలు, ముఖ్యంగా మానసిక సమస్యలు అంటే మనకు డిప్రెషన్ రావడం గాని లేకపోతే అంటే మనసులో బాధగా రావడం గాని, తర్వాత గుండెలో దడదడ యాంగ్జైటీ అంటారు దీన్ని, ఇంతే కాకుండా కొన్ని మానసిక వ్యాధులు రావడం, ముఖ్యంగా స్కిజోఫ్రీనియా గాని, తర్వాత బైపోలార్ డిజార్డర్ గాని, ఇలాంటి సమస్యలు అనేవి ఇంకెక్కువయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మీ కుటుంబ సభ్యులకు గాని మీ బంధువులకు గాని తెలిపేది ఏంటంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారో వాళ్ళకు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అంటే ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారో వాళ్లకు అంతే మోతాదులో, ఎంత మోతాదులో తాగుతున్నారో అంతే మోతాదులో వాళ్ళకు విరుగుడు మందు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విరుగుడు మందు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే, లేదా గుల్ఫారం కళ్ళు తీసుకున్నట్లయితే, లేకపోతే ఇంకా ఏదైనా మత్తు పదార్థం తీసుకున్నట్లయితే, వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వాళ్ళని కొన్ని రక్త పరీక్షలు చేసి వాళ్ళ లివర్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంటుంది. ఈ వైద్యం చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే మత్తు పదార్థం తీసుకుంటున్నారో దానికి విరుగుడు మందు ఇవ్వడము, తర్వాత వాళ్ళలో అవయవాలు దెబ్బతిన్న వాటిని మంచిగా నార్మల్ స్థితికి తీసుకురావడము, తర్వాత వాళ్లకు ఈ మత్తు పదార్థాలపై విరక్తి భావన కలిగించే విధంగా కొన్ని మందులు ఇవ్వడము, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అంటే వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళకు వివరించడం జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా కుటుంబంలోని వ్యక్తులతో ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. మనం చూస్తుంటాం చాలా మందిలో కుటుంబ సభ్యులు ఈ వ్యక్తి ఎప్పుడు మత్తు పదార్థాలు మానివేయడు, ఇలానే తాగుతాడు, ఈయన వల్ల కాదు అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మీరు మానేయగలుగుతారు, మీలో ఆ శక్తి అనేది ఉంది, మీరు మానేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు అని ఇలాంటి మంచి పాజిటివ్ చెప్పడం ద్వారా వాళ్ళలో ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని ఫస్ట్ మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్లినట్లయితే వాళ్లకు డిఎడిక్షన్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. డిఎడిక్షన్ అనే ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఏదైతే ఇందాక మనం చెప్పినట్లు ఆ మోతాదులో మత్తు పదార్థాలు విరుగుడు మందులు ఇవ్వడము, మరి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత వాళ్ళ ఆరోగ్య స్థితిని నార్మల్ తీసుకురావడం జరుగుతుంటుంది. ఇలా తీసుకొచ్చినట్లయితే మన సొసైటీలో బర్డెన్ అనేది తగ్గుతుంది. అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంపాదించే పెద్ద అనేది ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయినప్పుడు, లేకపోతే చదువుకునే పిల్లోడు ఈ మత్తు పదార్థాలకు బానిస అయినప్పుడు, ఇంకా ఎవరైనా గాని వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు ఒకవేళ జాబ్ చేసే అతను అతను జాబ్ కోల్పోవడం గాని, లేకపోతే తప్పుల పాలు కావడం గానీ జరుగుతుంటుంది. యువత దీనికి బానిసైనట్లయితే వాళ్ళ చదువు అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం కోల్పోతారు. కాబట్టి వాళ్లకు ఈ మత్తు పదార్థాలు బాని వేసినట్లయితే వాళ్ళ ఆర్థిక స్థితి గాని, లేకపోతే చదువుకునే శాతం గాని, తర్వాత వాళ్ళ జీవితాన్ని మనము ఉన్నత స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా పిల్లలపైన ఈ దుష్ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత సమాజం కూడా బాధ్యత వహించాలి. పక్కన వాడు సిగరెట్ తాగుతున్నాడు, ఆల్కహాల్ తాగుతున్నాడు, మనకేంటి అనుకోకుండా వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. 100 మందిలో మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే ఒకరు ఇద్దరు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేద్దామనే భావనలో ఉన్నట్లయితే, మనం వాళ్ళని అవగాహన చేసినట్లు భావన మనకు ఉన్నట్లయితే ఎంతో కొంతమందిని మానివేయచ్చు. వాళ్ళని మానివేసిన ఉదాహరణగా చూసి ఇంకా చాలా మందిని మానిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మన సొసైటీలో మంచి వైద్యాలు ఉన్నాయి, ఇప్పుడు డైరెక్షన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ

0: మన సొసైటీలో మత్తు పదార్థాల గురించి అవగాహన తీసుకొచ్చి, ముఖ్యంగా ఆల్కహాల్ గానీ, సిగరెట్ గాని, గంజాయి, కొకైన్, నల్లమందు ఇలాంటి పదార్థాలు ఎక్కడ గాని కనిపించినా గానీ, ఎక్కడ ఎవరైనా తీసుకున్నా గానీ వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న మానసిక వైద్యం సంప్రదించి ఈ ట్రీట్మెంట్ గురించి అడగండి. అడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితం అనేది మంచిగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కోల్పోయిన జీవితం అనేది మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, పిల్లలు గాని మళ్ళీ వాళ్ళ మంచి జీవితం అనేది మరి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ మత పదార్థాలు మానివేసే విధంగా ప్రోత్సహించండి. ఆ మానివేయడానికి ఒక డాక్టర్ సలహా తీసుకోమని చెప్పండి. డాక్టర్ సలహా ప్రకారం మానివేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా ఉంటుందని వివరించండి. ఇలా చేసినట్లయితే మనం మంచి ఆరోగ్యమైన భారతదేశాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. ఈ మత పదార్థాలు మాన్పించడానికి మన ఎన్జిఓస్ బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎన్జిఓస్ అంటే మన నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే కొందరికి ఏంటంటే కాళ్ళు లేని వాళ్ళకు ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం గానీ, లేకపోతే మంచినీరు లేని ఏరియాలో మంచినీరు ప్రొవైడ్ చేయడం గానీ, తర్వాత చెట్లు నాటడం గానీ, అక్షరాస్యత సభను పెంచడం గానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మన ఎన్జిఓస్ పాల్గొంటున్నాయి. ఈ ఎన్జిఓస్ లో కూడా చాలా మంది ఏంటంటే ఈ మత పదార్థాలపైన అవగాహన లేకపోవడం, అంటే ఇలాంటి మాన్పించడానికి మనం ఇది చేయలేము, తర్వాత ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నేను ఎన్జిఓస్ కు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఎన్జిఓస్ ఈ మత పదార్థాలను మాన్పించేయడానికి గానీ, లేకపోతే అవేర్నెస్ తీసుకురావడానికి గానీ కృషి చేసేవారికి మేము హైలవెలలా అండగా ఉంటాము. మేము వచ్చి అక్కడ అవేర్నెస్ చేయగలుగుతాము. కాబట్టి మీకు ఎవరికైతే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చి కలిసినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కు ఏ విధంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఏ విధంగా మనము దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది వివరించడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి గల వాళ్ళు ఏంటంటే మమ్మల్ని కలిసినట్లయితే మేము ఆ గ్రామ ప్రాంతానికి వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఎన్జిఓస్ తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా గ్రూప్ ఆఫ్ మెంబర్స్, తర్వాత ఈ మత్తు పదార్థాలు మాన్పించడానికి ట్రైన్ అయిన మెంబర్స్, తర్వాత వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ మీకు సపోర్టింగ్ గా ఉంటాము. కాబట్టి ఎవరైతే మత పదార్థాలు పనిచేయడానికి గానీ, లేకపోతే వీటిపైన అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ సారా గానీ, ఆల్కహాల్ గానీ, గుల్ఫారం గానీ, సిగరెట్, బీడి, గుట్కా, గంజా ఇలాంటి ఎలాంటి పదార్థాలకైనా గానీ మానివేయడానికి, లేకపోతే అవేర్నెస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇలా చేసినట్లయితే మనం ఎంతో మంది సొసైటీలో కొంతమందినైనా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కలిసినట్లయితే మనం అక్కడ ఏరియాలో అవేర్నెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక, ఆల్కహాల్, నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్, డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ ఏ విశాల్, ఇండోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 8 గంటలకు వేదాంచ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో పీసీఓఎస్ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మరి కాసేపట్లో ఈ ఉదయం 8 గంటలకు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక మంచి మాట. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం కలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందా ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరూ టీ తాగుతూ ఈ ఎంజాయ్ చేస్తూ కార్యక్రమాన్ని వినండి ఈ పాటతో.

0: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుడు తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే చాయ్ మెరభాయ్. ఈ చాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
1: ఆహా,

మేధలు ఇండియాకు తెచ్చారు టీ, ఆ గీతాజీ వాళ్ళతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆశ్రీశ్రీ. తను గీతా గడవులో ఘనాపాటి, నీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి.

స్వర్గం. కేఫుల్లో, డాబాలో, ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి?

0: ఏమండి?
1: సూపర్. లేకపోతే ఛాయ్ చీచి అంటారా?
0: ఇంకన్ను
1: ఉంటానండి. నమస్కారం.
2: భారతీయులకు టీ కేవలం ఒక పానీయం కాదు, జీవితాన్ని ఆస్వాదించే మార్గం. ఇది అలసటని దూరం చేసి రోజువారీ ఒత్తిడికి విరామాన్ని ఇస్తుంది. ఇంటికి బంధువులొచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ కలిసినా, అందరూ కలిసి తాగేది టీ మాత్రమే. ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ముందుగా మొదలయ్యే కార్యక్రమం టీతోనే. మరి మీరు కూడా టీ తాగుతూ మా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా? టీ అనే మాట వింటే చాలు, ఎక్కడ లేని హుషారు వస్తుంది, అలసట నీరసం మాయమైపోయి రీఛార్జ్ అయిపోతాం. కొందరు ఒకటి రెండు సార్లు కాదు, ఎన్ని గంట గంటకు కూడా టీ తాగుతుంటారు. టీలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. వైట్ టీ, ఎల్లో టీ, గ్రీన్ టీ.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడం కాకుండా క్యాన్సర్ మరియు గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తాయి. రోజువారీ జీవితంలో టీ తాగడం వల్ల మానసిక చురుకుదనం పెరుగుతుంది.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ వే ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో పీసీఓఎస్ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేసే సలహాలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ప్రసూతి వైద్య నిపుణులు, వేదాంత్ హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్. వేదాంశ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలు అందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ వర్ష దివ్యతేజ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ కామన్ టాపిక్ పీసీఓఎస్ ప్రాబ్లం. అంటే మోస్ట్ కామన్ గా ఈ మధ్యలో యంగ్ ఏజ్ వాళ్ళలో కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కానీ 30-40 ఇయర్స్ లో మోస్ట్ కామన్ గా వచ్చే ప్రాబ్లం అది. ఇప్పుడు దాన్ని పీసీఓడి ప్రాబ్లం అంటాం అనమాట. దాన్ని తెలుగులో నీటి బుడగలుగా వస్తూ ఉన్నాయి, రికరెంట్ గా వస్తూ ఉన్నాయి అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఏంటంటే మోస్ట్ కామన్గా అది ఒక ఎండోక్రైన్ డిజార్డర్. ఎండోక్రైన్ డిజార్డర్ అంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది ఎప్పుడైనా ఖచ్చితంగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి అయిపోయే ఎండ్లోపు ఈ మధ్యలోనే మనకు కనిపిస్తుంటుంది ఈ ప్రాబ్లం. దీంట్లో ఏంటంటే ఓవరీలో అన్ని, ఓవరీ అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల పీరియడ్ సరిగ్గా అవ్వకపోవడం అన్నది మెయిన్ కంప్లైంట్. ఇది పీసీఓఎస్ అనమాట. దీని గురించి మనం ఈరోజు కరెక్ట్గా మనం చూసుకుందాం. ఈ మధ్యకాలంలో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చాలా పెరిగింది. ఎందుకు ఈ ఇన్సిడెన్స్ ఇంతగానంగా పెరిగింది అనుకుంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఏంటంటే ఎక్కడికి కదలలేకుండా ఉండడం, ఇంట్లో ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. ఇది రీసెంట్ ఇయర్స్లో కోవిడ్ వల్లనైతే చాలా రైజ్ అయింది. ఎందుకంటే ఒకే దగ్గర మనం ఉండిపోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా స్టూడెంట్స్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నవి కూడా దీనికి రీజన్గా మారింది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏంటి అనుకుంటే, ఒకటి ఒబేసిటీ, ఎక్కువగా ఉబకాయంతో బాధపడుతున్న వాళ్ళల్లో కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ హిస్టరీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికెన్స్. అంటే ఏంటంటే ఫ్యామిలీలో మోస్ట్ కామన్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా బికాస్ ఆఫ్ ఒబేసిటీ. మనలో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికి షుగర్ రన్ అవుతూ ఉంటే మనకు పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఆ షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో రాకుండా చూసుకోవడం అన్నది పీసీఓడి ప్రివెన్షన్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. అసలు పీసీఓడిని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, మన బాడీలో మోస్ట్ కామన్ గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి దాని వల్ల అన్నది ఫస్ట్. ఒకటి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటాం అనమాట. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఒక 1 ఇయర్ లో లెస్ దెన్ 9 సైకిల్స్ పీరియడ్ రావడం. మామూలుగా ఏంటి, ఒక్కొక్క 1 మంత్ లో ఒకసారి పీరియడ్ వస్తుంది. అలా చూసుకుంటే ఇయర్లీ 12 సైకిల్స్ ఆఫ్ పీరియడ్స్ రావాల్సి ఉంటుంది. నార్మల్గా లెస్ దెన్ 9 సైకిల్స్ వచ్చినా, లేదు అనుకుంటే 3-4 మంత్స్ కు ఒకసారి పీరియడ్ వచ్చినా, లేదు ఒకేసారి పీరియడ్ హెవీగా అవ్వడం తగ్గకుండా కంటిన్యూస్ గా 20-25 డేస్ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్ అనమాట. అది ఉంది అంటే మాక్సిమం ఫస్ట్ ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి మోస్ట్ కామన్ కాజ్ దిస్ లెవెల్ ఆఫ్ టైమ్ లో మాత్రం పీసీఓఎస్ మెయిన్ కారణంగా ఉంటుంది. అంతేకాకుండా ఉమెన్ లో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటే ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ హెయిర్, ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ అనమాట. అంటే ఏంటంటే అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువగా రావడం, చిన్ మీద రావడం హెయిర్, థైస్ మీద, లెగ్స్ మీద హెయిర్ ఎక్కువ రావడం, ఇవన్నీ నార్మల్ గా మేల్ ఫీచర్స్ అనమాట. ఆ మేల్ ఫీచర్స్ లేడీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా పీసీఓఎస్, దాన్ని బట్టి కూడా మనం పీసీఓఎస్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా కడుపు నొప్పిగా ఉంది, పెల్విక్ పెయిన్ అంటాం అనమాట. కడుపు నొప్పిగా ఉంది, ఊరికే పీరియడ్స్ రావట్లేదు కానీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇది మెయిన్ రీజన్. పీరియడ్ తో పాటు పెయిన్ రావడం అన్నది పీసీఓఎస్ కి రీజన్ కాదు. పీరియడ్ రాకుండా ఊరికే పెయిన్ రావడం, కడుపు నొప్పి రావడం అది ఇది అని చెప్పడం అనేది పీసీఓఎస్ కి రీజన్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోస్ట్ కామన్ గా ఇంకొక చెప్పే సింప్టమ్ ఏంటి అంటే యాక్నీ అంటాం. మొటిమలు ఎక్కువగా అవుతున్నాయి ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, బాడీ
4: అప్పర్ అబ్డోమిన్ మీద ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా యాక్నీ అన్న మొటిమలు ఎక్కువగా అవ్వడం అన్నది కూడా ఒక సింప్టమే. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఈ రీజన్ ఉన్న వాళ్ళలో ఒబేసిటీ ఎక్కువగా ఉండి నెక్ కింద ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది అనమాట. నెక్ కింద ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల థిక్ స్కిన్ అవుతుంది, బ్లాక్ స్కిన్ అవుతుంది. ఇది కూడా ఒక రీజన్. దీని అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటాం అనమాట. మోస్ట్లీ ఇవన్నీ లక్షణాలు ఉన్న వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీనివల్ల నెక్స్ట్ ఏంటి, మనకు ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి పీసీఓఎస్ వల్ల అనేది.
3: ఇప్పటిదాకా మనం పీసీఓఎస్లో ఉండే సింటమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఎందుకు వస్తుంది పీసీఓఎస్ అనేది మనం చూద్దాం. ఏంటంటే మామూలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ పీసీఓఎస్. మామూలుగా మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఉమెన్లో. మేల్లో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది. అదే టెస్టోస్టిరాన్ హార్మోన్ మనం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో మామూలుగా ఈస్ట్రోజన్ లెవెల్ ఆఫ్ హార్మోన్ పెరిగి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ రీజన్ మనకు పీసీఓడి రావడానికి. అసలు ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎందుకు పెరగాల్సి వస్తుంది అంటే ఒబేసిటీలో అంటే ఉబకాయం ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ టిష్యూ అన్నది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది కంటిన్యూస్ కన్వర్షన్ అవ్వడం వల్ల మన బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు మెయిన్ ఫ్యాక్టర్ మనకి ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు మనకి, అయినప్పుడు హెవీగా అవుతుంది. సో దానివల్లనే ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది మెయిన్ కామన్గా వస్తుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడంతో పాటు మన బాడీలో ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ని పెంచుతుంది. మామూలుగా మేల్ హార్మోన్ పెరుగుతూ ఉండడం వల్లనే ఈ హెయిర్ అనేది మన అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది, ఉబకాయం ఎక్కువగా వస్తూ ఉంటుంది, యాక్నీ ఎక్కువగా వస్తుంటుంది. ఇవన్నిటికీ మొటిమలకి కానీ వీటన్నిటికీ కావడానికి రీజన్ మెయిన్గా టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువ కావడం అనమాట. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఫ్యూచర్లో, చాలా మందికి ఉండే డౌట్స్ ఏవి, పీసీఓడి అన్నది టెంపరీ ప్రాబ్లమా లాంగ్ టర్మ్గా కంటిన్యూ అవుతుందా అనేది. పీసీఓడి ప్రాబ్లం అనేది మన చేతిలో మన ఫిజికల్ యాక్టివిటీ కానీ మన బాడీ మన కంట్రోల్లో హార్మోనల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడం ద్వారా షార్ట్ టర్మ్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అది లాంగ్ టర్మ్ డిసీజ్గా మన బాడీలో ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ అనమాట, డయాబెటీస్ అనేది. ఫ్యూచర్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్గా వస్తుంది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ని మన బాడీలో పెంచేస్తాయి. ఎందుకంటే ఎంత ఇన్సులిన్ హార్మోన్ పెరిగినా అది షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయదు, మన బాడీ ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డయాబెటీస్ వచ్చే అంతేకాకుండా ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏంటంటే గర్భసంచి పొర రిపీటెడ్గా మందంగా పెరిగి అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ వైజ్గా మనం ఏంటి అనేది చూద్దాం. దాని గురించి ఎలా డయాగ్నోస్ చేస్తాం అంటే ఎలా నిర్ధారిస్తాం దీన్ని పీసీఓఎస్ ప్రాబ్లం అనే దాన్ని, ఎవరైతే మన డాక్టర్ దగ్గరికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది పీరియడ్ సరిగ్గా రావట్లేదు అని వచ్చారనుకోండి, ఫస్ట్ మనం చేసే టెస్ట్ వచ్చేసి స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో ఏం చేస్తుంది అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒక నెక్లెస్ ప్యాటర్న్లో. ఆల్మోస్ట్ 10 to 12 అయ్యే చిన్న చిన్న నీటి బుడగలు అన్నవి ఒక్కొక్క ఓవరీలో కనిపిస్తాయి. దీని ఇది మెయిన్ ఫ్యాక్టర్ టు డయాగ్నోజ్ అనమాట. దీంతో పాటు బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఇవి మెయిన్ టెస్ట్ టు డయాగ్నోస్ పీసీఓడి అనమాట. ఇలాంటి వాళ్ళల్లో మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి? పీసీఓడికి ట్రీట్మెంట్ అన్నది కలెక్టివ్గా మెడికేషన్ అన్నది ఓన్లీ 30-40% మాత్రమే వర్క్ చేస్తుంది. ఓన్లీ మన లైఫ్ స్టైల్ మనం మన చేతిలో చూసుకునేది ఎక్కువగా ఉంటుంది అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం అది, డైటరీ చేంజెస్ చేసుకోవడం. డైటరీ చేంజెస్ అంటే అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ కానీ ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ డీప్ ఫ్రైడ్స్ కానీ వంటి అన్ని తగ్గించుకొని తినడం, మన బాడీకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచడం త్రో బై మెడిటేషన్ యోగా ఎక్సర్సైజ్ ఎనీథింగ్. ఇది ఖచ్చితంగా ఇది చేస్తూ మనం వెయిట్ లాస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బాడీ అనేది హార్మోనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ మన బాడీలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అవ్వకుండా ఉంటే ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు, అప్పుడు మనకి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది మన బాడీలో. అంతేకాకుండా అంటే నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా మనకు ఈ ఫిజికల్ యాక్టివిటీ ద్వారానే కంట్రోల్లోకి వస్తాయన్నమాట. దాంతోపాటు మెడికల్ మేనేజ్మెంట్ ఏముంటుంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన బాడీలో జరిగే టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్ కన్వర్షన్ అనేది మనం తగ్గించాలి. దానికోసం మన ఒబేసిటీ వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేస్తుంది.
4: దాని తర్వాత రెగ్యులరైజేషన్ కోసం ఓసీ పిల్స్ అంటాం. ఏంటంటే హార్మోనల్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ని బయట ద్వారా మనం ఇచ్చి దాన్ని బ్యాలెన్సింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మన రెగ్యులరైజేషన్కి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం ట్రీట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఇంకా మనం ఇచ్చే టాబ్లెట్స్ లాగా ఏమి ఉంటుందంటే మెట్ఫార్మిన్ అన్నది నార్మల్లీ ఏంటంటే ఒక షుగర్ డ్రగ్ అని బయట ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ఏంటంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన బాడీలో పెరిగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కట్ చేసి మన బాడీకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండడానికి, పర్ఫెక్ట్ ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నిటినీ వాడుతూ మనం కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే పీసీఓడి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. బట్ పీసీఓడి ప్రాబ్లమ్ని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దని, నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. పీసీఓఎస్ వల్ల మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే, మోస్ట్ కామన్గా మనం ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంటుంది పీసీఓడి వల్ల. ఎందుకు అంటే ఈ పీసీఓఎస్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అన్నవి కరెక్ట్గా లేక ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు, అంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకు కరెక్ట్ ఫర్టిలైజేషన్ అని ఎగ్ అన్నది స్పోమ్తో కలవక ఫర్టిలైజేషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. నార్మల్ సైకిల్స్లో ప్రతి వాళ్ళకి ప్రతి 14th day ఆఫ్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక తర్వాత 14th day రోజు ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఈ పీసీఓఎస్ వాళ్ళలో ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనకి ఫర్టిలైజేషన్ కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో దానికి ఏంటి ట్రీట్మెంట్ అనుకుంటే, ఫస్ట్ సైకిల్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలి. మనం పీరియడ్ కరెక్ట్గా మంత్లీ పీరియడ్ వచ్చేలాగా చూసుకొని ఎగ్ ఇండక్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కరెక్ట్గా మనము నార్మల్గా

0: ఎదుటి వచ్చే ఛాన్సెస్, ప్రెగ్నెంట్ ఇన్ఫర్టిలిటీని తగ్గించే ఛాన్సెస్ మనం పెంచుతుంది. అంతేకాకుండా మయోఇన్స్టోల్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఏం చేస్తాయన్నమాట అంటే ఎక్సెసివ్ ఆండ్రోజన్ లెవెల్స్ అంటే టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ని మన బాడీలో తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. దీని ద్వారా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ బాడీలో రెగ్యులరైజ్ అయ్యి దాంతో ప్రెగ్నెన్సీ అన్నది మనకు కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ. సైడ్ మన మెయిన్ గా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే మన యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ప్రాపర్ లెవెల్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ వాటర్ కంటెంట్ బాడీలో మెయింటైన్ చేస్తే ఇవన్నీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మీ హెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశు హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశు హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశు హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ప్రసూతి వైద్య నిపుణులు, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు ప్రభాత లహరి కార్యక్రమంలో వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలివవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, మైగ్రేన్, బ్లడ్ క్లాట్ మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30 గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్స్. అలాగే న్యూ సాంగ్ ఏఐఆర్ మొబైల్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఏంటి, భయపడకూడని తలనొప్పులు ఏంటి?
1: నమస్కారం అండి శ్రోతలందరికీ. చెప్పినట్టు తలనొప్పి గురించి, వాటిలోని రకాల గురించి, వేటికి మనము ఇమీడియట్గా అటెన్షన్ ఇచ్చి డాక్టర్ సలహా తీసుకోవాల్సిన తలనొప్పులు ఏంటి, వేటికి మనం ఇంటిలో సొంత రెమెడీస్ ద్వారా తగ్గించుకోగల హెడ్ ఎక్స్ ఏంటి అనేవి ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ తలనొప్పి గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, తలనొప్పి మీరైనా నేనైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు తలనొప్పి. అండ్ కామన్గా న్యూరాలజీకి వచ్చే పేషెంట్లు కూడా అతి కామన్గా, అతి ముఖ్యంగా వచ్చే, అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే పేషెంట్స్ కూడా తలనొప్పికి సంబంధించిన వాళ్ళే వస్తుంటారు. సో ఈరోజు దాని గురించి కొంచెం అవగాహన ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 70% హెడ్ఏక్స్ హామ్లెస్, అంటే హానికరమైనవి కాదు. సో ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు వచ్చే హెడ్ఏక్స్లో 100లో 70% మందికి అవి ఎటువంటి హాని కలిగించే హెడ్ఏక్స్ కాదు. పోనీ అలా అని అంటే ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ 30% ఏదైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసి టైంకి దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణం మీదకి రావడం, కొన్నిసార్లు కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడం కూడా జరగవచ్చు. సో ఏది హానికరమైనది, ఏది మనము సొంతంగా ఇంట్లో ప్రశాంతంగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తగ్గించుకో అనే హెడ్ఏక్స్ ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి మన ఫ్యామిలీలో కానీ పక్కింట్లో కానీ ఎక్కడో చోట ఫేస్ చేస్తూనే ఉంటాము. సో అట్లాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం అవగాహన ఉంటే ఆ టైంకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏవి మనము, అంటే నార్మల్ హెడ్ఏక్స్ కామన్గా వచ్చేవి ఏంటి, వాటికి భయపడాల్సిన అవసరం లేనివి, అంటే అంత హానికరమైనవి కానీ హెడ్ఏక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రపంచంలో 70% మంది, అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు 70% మంది ఫేస్ చేసే హెడ్ఏక్స్ అన్ని హానికరమైనవి కాదు. అంటే సపోజ్ ఒక 10 మందికి తలనొప్పి ఉంటే అందులో 2-3 తప్ప మిగతా 7 మంది కూడా మనం హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందులో కామన్గా సాధారణంగా అందరూ ఫేస్ చేసేది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. ఇందులో హెడ్ఏక్స్లో ఇదో 70% మందికి ఉండే హెడ్ఏక్ టెన్షన్ హెడ్ఏక్. టెన్షన్ అంటే మన అలవాటైన పదాలలో టెన్షన్ వల్ల వచ్చే హెడ్ఏక్ అని అనుకుంటారు. దానికి యాక్చువల్గా పదం పెట్టడానికి కారణం ఏంటంటే, తల చుట్టూ ఒక టైట్ బ్యాండ్తోని చుట్టేసి, అంటే ఆ టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో దాన్ని ఉద్దేశించి టెన్షన్ హెడ్ఏక్ అని పెట్టారు. సో దాన్ని మనము వాడుక భాషలో టెన్షన్ హెడ్ఏక్ అంటే టెన్షన్ వల్ల వచ్చేస్తుంది అని అనుకుంటాం. అది కూడా ఒక విధంగా అది కరెక్టే, ఎందుకంటే టెన్షన్ హెడ్ఏక్ రావడానికి స్ట్రెస్ అనేది చాలా మూల కారణం. స్ట్రెస్ కాకుండా ఇంకే కారణాలు ఉంటాయి. అంటే బాడీ అలసిపోయినప్పుడు, అంటే తీవ్రమైన టైర్డ్నెస్, ప్రయాణం చేసి సరిగా ఆహారం టైంకి లేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, లేదంటే సివియర్గా ఏదైనా విషయం గురించి పదే పదే ఆలోచించి నిద్ర పట్టకపోవడం, దానివల్ల స్ట్రెస్ రావడం. ఇంకో విషయం, కంటిన్యూగా స్క్రీన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లేదంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్లో స్క్రీన్ మీద కూర్చొని వాళ్ళకి కానీ, ఈ స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటి నరాలు, కంటి కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల వచ్చేదాన్ని కూడా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. ఇంకొకటి, టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బ్రెయిన్కి షుగర్ లెవెల్స్ సరిగా అందకపోవడం వల్ల వచ్చేదాన్ని కూడా టెన్షన్ హెడ్ఏక్ అంటారు. సో ఇవి కామన్గా జరిగేవి, మనం ఎప్పుడోసారి ఫేస్ చేసే ఉంటాం. అంటే ప్రయాణం చేసేప్పుడు ఆహారం తినకపోవడం, లేట్గా తినడం, లేదంటే ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు నిద్ర పట్టక దానివల్ల హెడ్ఏక్ రావడం, ఇవన్నీ డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కామన్గా అందరికి వచ్చే హెడ్ఏక్ కూడా ఈ కోవలోనే చెందుతుంది. సో వీటికి రెమెడీస్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఏ కారణంతో అయితే వస్తుందో తెలుసుకోవడం, అంటే టైంకి తినలేకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆహారం టైంకి తీసుకోవడం వల్ల దాన్ని రాకుండా నివారించవచ్చు. లేదు సింపుల్గా అలసిపోయినందువల్ల తలనొప్పి వచ్చింది అనుకోండి, అలసట తీరేందుకు కొంచెం రెస్ట్ తీసుకొని కామ్గా ఒక రూమ్లో పడుకొని వాటర్ ఎక్కువ తాగి తీసుకుంటే నిద్రపోతే చాలా మందికి హెడ్ఏక్స్ తగ్గిపోతాయి నిద్ర వల్ల. ఇక సింపుల్గా ఇది చేసినప్పటికీ తగ్గకపోతే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా టెన్షన్ హెడ్ఏక్స్ 99% మందికి తలనొప్పి అనేది తగ్గిపోతుంది. సో వాటి గురించి అంటే భయపడాల్సినంత సివియర్ హెడ్ఏక్స్ కాదు ఇవి. సో రెండో మూల కారణం మైగ్రెయిన్ అంటారు. అంటే మైగ్రెయిన్ కూడా కామన్గా అందరూ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, నాకు మైగ్రెయిన్ ఉంది దానివల్ల నాకు తలనొప్పి వస్తూ ఉంటుందని.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: సో రెండో ముఖ్యమైన తలనొప్పి అంటే అందరికి కామన్ గా వచ్చేది టెన్షన్ హెడ్ఏక్ తర్వాత మైగ్రెయిన్ తలనొప్పి. కామన్ గా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము, మగవాళ్ళకు కూడా రావచ్చు కానీ కంపారేటివ్లీ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. సో టెన్షన్ హెడ్ఏక్కి దీనికి డిఫరెన్స్ ఎలా చేయొచ్చు అంటే, టెన్షన్ హెడ్ఏక్ కామన్గా తలకి రెండు వైపులా వస్తుంది, ముందర భాగంలో కానీ వెనకల భాగంలో కానీ రెండు సైడ్లో రావచ్చు. మైగ్రెయిన్ హెడ్ఏక్ కామన్గా ఒక సైడ్ ఉంటుంది, అలా అని ఒకటే సైడ్ ఉండాలని లేదు, రెండు సైడ్లు కూడా రావచ్చు, బట్ కామన్గా ఒకటే సైడ్ వస్తుంది. అండ్ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. టెన్షన్ హెడ్ఏక్ నార్మల్గా కొన్ని గంటల్లో ఉండి తగ్గిపోతుంది, మైగ్రెయిన్ హెడ్ఏక్ మటుకు కొన్ని గంటల నుండి కొన్ని దినాల వరకు కూడా ఉండొచ్చు. ప్లస్ మైగ్రేన్ కి మూలం ఎలా కనిపెడతారు డాక్టర్లు అంటే హిస్టరీ అడిగినప్పుడు తలనొప్పితో పాటు వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, వామితులు అయిపోవడము, లేదంటే హెవీ లైట్స్ చూసినప్పుడు లేదంటే హెవీ సౌండ్ వల్ల ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటారు. అంటే ఈ లైట్ కానీ సౌండ్ కానీ వాళ్ళకి తలనొప్పిని ప్రిసిపిటేట్ చేస్తుంది, అంటే వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. సో ఇది మైగ్రేన్ హెడ్ ఏక్. సో కొంతమందికి మైగ్రేన్తో పాటు తల తిరగడం కూడా ఉంటుంది, దాన్ని వర్టిజినస్ మైగ్రేన్ అంటారు. కొంతమందికి ఈ కంట్లో ఉండి వాటర్ గారడము, సో ఆరా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే మైగ్రేన్ విత్ ఆరా అంటే కళ్ళ ముందు గీతలు కనిపించడము, కళ్ళ ముందు ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ కనిపించడము, ఇవన్నీ ఆరా అంటారు. సో దీనికి కూడా సొంతంగా రాకుండా కాపాడుకోవడానికి మనం చేయగలిగింది ఏంటంటే, ఒకటి 3 పూట్ల ఆహారం టైంకి తీసుకోవడం, కరెక్ట్గా 6 నుండి 8 గంటలు డిస్టర్బెన్స్ లేని స్లీప్ ఉండడం, రోజు ఒక 30 నుండి 40 నిమిషాల పాటు ఏదైనా ఒక ఎక్సర్సైజ్, అంటే సింపుల్గా మనం ఇంట్లో చేసుకోగలిగిన వాకింగ్ కానీ స్కిప్పింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి చేస్తే మెదడుకి ఆక్సిజన్ సరఫరా కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ నార్మల్గా అవ్వడం వల్ల మైగ్రేన్కి టాబ్లెట్స్ లేకుండా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అంటే ఈ రెండు, ఇప్పుడు టెన్షన్ హెడ్ ఏక్, మైగ్రేన్ హెడ్ ఏక్ కాకుండా కామన్గా వచ్చే అదర కారణాలు ఏంటంటే ఈ సైనస్ హెడ్ ఏక్, అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముక్కు బ్లాక్ అవ్వడము, జలుబు ఫ్రీక్వెంట్గా అవ్వడం వల్ల గాలి సర్క్యులేషన్ సరిగా అవ్వక సైనస్ హెడ్ ఏక్స్ వస్తుంటాయి. కామన్గా ఈ ముక్కుకి 2 వైపులా వస్తుంటాయి, కంటి కింద వస్తుంటాయి, ఇవి సైనస్ హెడ్ ఏక్స్. ఇవి కాకుండా ఆడవారికి ఈ మెన్సెస్ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల మెన్స్ట్రువల్ హెడ్ ఏక్ అంటారు, ఇది కూడా నార్మలే. సో దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో కామన్గా మనం ఫేస్ చేసిన వాళ్ళు 70% ఈకోవలోకే వస్తాయి, ఈ టెన్షన్ కానీ మైగ్రేన్ కానీ సైనస్ కానీ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే హెడ్ ఏక్స్. వీటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో డాక్టర్ గారు వీటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆమ్ ఆద్మీ అంటే నార్మల్ పర్సన్స్ అంటే ఇవి మనం ఎప్పుడోసారి ఫేస్ చేసే ఉంటాం. అంటే రిపీటెడ్గా కొంతమందికి ప్రయాణం చేసినప్పుడు వస్తుంటుంది, అది కామన్గా వాళ్ళకి అర్థమైపోతుంది, జర్నీ చేస్తే వచ్చింది. సో ఇది కూడా ఇంతకుముందు కూడా వచ్చింది, సో ఇది కూడా నార్మలే, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. టైంకి ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడం, అలసట లేకుండా చూసుకోవడం, సో ఇవన్నీ చేసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎటువంటి స్కానింగ్లు కానీ టెస్టులు కానీ లేకుండా వీటిని నివారించుకోవచ్చు. లేదు సింపుల్గా రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు అనుకోండి, ఒక చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే హెడ్ ఏక్స్ కూడా నార్మల్ హెడ్ ఏక్స్. సో ఇవి నార్మల్ హెడ్ ఏక్స్.
0: ఇక అబ్నార్మల్ హెడ్ ఏక్స్ అంటే మనం అసాధారణం అనిపించేటటువంటివి, తీవ్రమైన తలనొప్పులు, వీటిని మనం పరిగణించాలి.
1: చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు అంటే చాలా, అంటే కరెక్ట్గా అవగాహన ఉండాలి దీని మీద. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు 70% హానికరమైనవి కాదు, కానీ ఆ మిగతా 30% మనం నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు కంటి చూపు కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి లక్షణాల ద్వారా మనం అది హానికరమైనదా అది కాదా అని తెలుసుకోవడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు, అంటే డాక్టర్స్ టెర్మినాలజీలో డేంజర్ సైన్స్ కానీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు. అంటే తలనొప్పితో పాటు ఏ ఇతర లక్షణాలు ఉంటే దాన్ని డేంజర్ సింప్టమ్స్ అంటారు, అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది థండర్ క్లాప్ హెడ్ ఏక్స్. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ క్షణంలో తలనొప్పి మొదలైపోతుంది, 60 సెకండ్ల లోపు అంటే 1 నిమిషం లోపు తల బద్దలైపోయినంత హెడ్ ఏక్ అనిపిస్తుంది. అంటే ఎవరో శృతితో కొట్టినట్టు, లేదంటే లోపల ఏదో బాంబు పేలి అంటే విస్ఫోటనం జరిగినంత సివియర్ గా 1 నిమిషంలో ఇంత సడన్ గా హెడ్ ఏక్ వచ్చేదాన్ని థండర్ క్లాప్ హెడ్ ఏక్ అంటారు. నార్మల్ గా ఇందాక మనం చెప్పినట్టు మైగ్రేన్ గానీ లేకుంటే టెన్షన్ హెడ్ ఏక్ లో ఇంత సడన్ గా ఇంత భారీగా భరించలేనంతగా హెడ్ ఏక్ ఎప్పుడు రాదు. సో థండర్ క్లాప్ హెడ్ ఏక్ వచ్చింది అంటే డెఫినెట్ గా లోపల ఏదో కొంచెం ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇంత సడన్ గా వచ్చినప్పుడు ఇమీడియట్ గా లేట్ చేయకుండా దగ్గరలో అందుబాటులో ఉన్న నరాల డాక్టర్ దగ్గరికి వెళ్లి దానికి కారణం విశ్లేషించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. కామన్ గా ఎందుకు వస్తుంది అంటే హెమరేజ్, అంటే బ్రెయిన్ హెమరేజ్, బ్రెయిన్ లో నరాలు చిట్లిపోవడం వల్ల, అన్యూరిజమ్స్ అంటే ఈ రక్తనాళాలు ఉబ్బి ఉండడం వల్ల కొన్నిసార్లు అవి పగిలిపోయినప్పుడు రక్తం చిట్లిపోయి ఈ థండర్ క్లాప్ హెడ్ ఏక్స్ అనేవి వస్తుంటాయి. ఇక ఫస్ట్ కారణం ఇది. రెండో లక్షణం ఏంటి అంటే తలనొప్పితో పాటు విపరీతమైన జ్వరం, అంటే మరీ హై గ్రేడ్ టెంపరేచర్ ఉండి ఆపుకుండా వామితులు అయిపోతూ ఉండడము, లైట్ కూడా చూడలేకపోవడం అంటే ఫోటోఫోబియా అంటారు, కళ్ళు లైట్ని చూస్తే కళ్ళు మూసుకోపోవడము, మెడ కదిలించలేకపోవడం అంటే నెక్ రిజిడిటీ అంటారు, నెక్ అదే వాళ్ళకి పాపం ఎంత కదిలించాలని ప్రయత్నం చేసినా కదిలించలేకపోతారు. సో ఇవన్నీ సైన్స్ ఆఫ్ మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి. జ్వరంతో పాటు వాంతులు రావడము, తల కదిలించలేకపోవడము, కళ్ళు లైట్ని చూడలేకపోవడం. సో వీటితో పాటు హెడ్ ఏక్ ఉంటే మటుకు అది మనం లేట్ చేయకుండా ఇమీడియట్గా దాని ట్రీట్మెంట్ తీసుకోగలితే మంచిది. లేదంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఫిట్స్ రావడం కానీ ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మూడో కారణం ఏంటిదంటే
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999900.
1: స్ట్రోక్ తో అసోసియేట్ అయినవి. స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి రక్తం సరఫరా తగ్గినప్పుడు, లేదంటే బ్రెయిన్ లో బీపీ ఎక్కువైపోయి నరాలు చిట్లిపోయినప్పుడు వచ్చే తలనొప్పి. యూజువల్ గా ఓన్లీ తలనొప్పితో మాత్రం ఇవి ప్రజెంట్ కావు, తలనొప్పితో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నార్మల్ గా స్ట్రోక్ అంటే పక్షపాతం అనుకుంటాం. పక్షపాతం అంటే కాల్చి ఒకటే కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమందికి మాట తొందరపోయినట్టు అవుతుంది, కొంతమందికి మూతి వంకర అవుతుంది, కొంతమంది ఏం చెప్తున్నారో మనం

0: అర్థం చేసుకోలేము, అంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. కొంతమందికి ఫిట్స్ లాంటివి రావడం, సో ఇవి అసోసియేటెడ్ గా ఉన్నప్పుడు, అంటే తలనొప్పితో పాటు ఈ కాల్ చేయి వీక్ అవ్వడం గానీ, మాట రాయిగా రాకపోవడం గానీ, కన్ఫ్యూజన్ గా మాట్లాడడం గానీ, సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు అది కూడా మనం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకా ఇంకో లక్షణం, ఇవి మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. థండర్ క్లాప్ హెడేక్స్ అంటే విపరీతంగా ఒక్క నిమిషంలో మరీ భరించలేనంతకు వెళ్ళిపోవడం. రెండోది మెనింజైటిస్. మూడోది స్ట్రోక్ అసోసియేటెడ్. నాలుగోది ఏంటి అంటే అది వారానికి వారానికి పెరుగుతా పోతుంది. సపోజ్ ఈ వారం మనకి తలనొప్పి స్టార్ట్ అయింది, ఒక గంట రెండు గంటల ఉండి తగ్గిపోయింది, సపోజ్ పారాసెటమాల్ వేసుకున్నాము తగ్గిపోయింది, మళ్ళీ మూడు రోజులకో నాలుగు రోజులకో అదే భాగంలో మళ్ళీ హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏమవుతుంది అంటే పోయినసారి వచ్చిన దానికన్నా ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది, అంటే ఆ పెయిన్ స్కేల్లో భరించలేనంత ఎక్కువ కావడము, లేదంటే డ్యూరేషన్ ఎక్కువ రావడం. పోయినసారి 10 నిమిషాలు ఉండేది, ఈసారి గంట వరకు కంటిన్యూ అవ్వడము. ఇంకోటి పొజిషన్ మార్చినప్పుడు, అంటే పడుకున్నప్పుడు లేదంటే దగ్గినప్పుడు ఎక్కువ కావడము, మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువ కావడము. సో ఇవన్నీ ప్రోగ్రెసివ్ హెడేక్స్, అంటే వర్సనింగ్ హెడేక్స్, అంటే దినదినానికి పెరుగుతూ ఉంటాయి. సో వీటి ఉద్దేశం అంటే ఇవి మనకి ఏం చెప్తున్నాయంటే బ్రెయిన్ లోపల ఏదో జరుగుతుంది, పోయిన వారానికి ఈ వారానికి పెరిగింది. అంటే బ్రెయిన్ లోపల గడ్డలు ఉన్నప్పుడు కానీ, అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే క్లాట్ చిన్న చిన్న రక్తం సరఫరా బ్లాక్ అయినప్పుడు చిన్న చిన్న క్లాట్స్ అవుతూ ఉంటాయి, అవి వార్నింగ్ సింప్టమ్స్ లాగా వస్తుంటాయి. సడన్ గా అవి పెరిగిపోయి రేపు ఫ్యూచర్లో పెరాలిసిస్ లాంటివి రావచ్చు. సో ముందు వార్నింగ్ వచ్చినప్పుడే మనం దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఇంకో లక్షణం ఏంటి, ఏది హానికరమైనది అంటే, కొంతమంది ఉంటారు పాపం తలనొప్పి చిన్నగా దెబ్బ తాకుంటుంది, ఏదో బాత్రూమ్ డోరో లేకుంటే గోడకో దెబ్బ తాకుంటుంది, ఆ టైంలో వాళ్ళకి హెడ్డేక్ అనిపించదు, అంతా బాగానే ఉంటారు, ఎటువంటి లక్షణాలు ఉండవు. 12 నుండి 24 గంటల తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అప్పుడు ఏం అవ్వలేదు కదా, ఏదేదో దానివల్ల లైట్ గా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇటువంటి వాటితో సమస్య ఏంటంటే, కొన్ని ఈ బ్రెయిన్ కి చిన్నగా ఇంజురీ జరిగినప్పుడు ముసలి వయసులో, అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఆల్కహాలిక్స్ అంటే బాగా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఈ బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ కానీ లేకుంటే ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి 12 నుండి 24 గంటల తర్వాత బ్రెయిన్ లో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దెబ్బ తాకినప్పుడు ఏం అనిపించదు, ఆ మధ్యలో 12 నుండి 24 గంటల తర్వాత బ్రెయిన్ లో బ్లీడింగ్ అనేది రావచ్చు. సో చిన్న దెబ్బే తాకింది, దానివల్ల ఇది అయి ఉండకపోవచ్చు అని సమాధాన పరచుకోకుండా ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్ కి తీసుకెళ్తే మంచిది. ఇంకొకటి ఫిట్స్ ఉన్నప్పుడు, అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్స్ కి విపరీతమైన తలనొప్పి వచ్చేసి మాట్లాడలేకపోవడము, సో అట్లాంటి పేషెంట్స్ కూడా అది నార్మల్ గా అంటే టెన్షన్ హెడ్ ఏక్ లాగా అనుకోకుండా, ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి హెడ్ ఏక్ ఏమైనా వస్తే ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకుంటే మంచిది. దాన్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇవి టైంకి కనుక మనం కనుక్కొని ట్రీట్మెంట్ చేయలేకపోతే కొన్నిసార్లు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి రావుతుంది. అంటే పెరాలసిస్ నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, కాల్ చేయి రాకపోవచ్చు, కొన్నిసార్లు మాట పడిపోయిన తర్వాత మళ్ళీ రాకపోవచ్చు. సో ఎందుకని ఇవి కంప్లీట్ గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చెప్పి నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎందుకు సపరేట్ గా చెప్తున్నాను అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తలనొప్పితో పాటు కంటి చూపు మందగించడం, ఒక ఆబ్జెక్ట్ రెండులాగా కనిపించడం కానీ, సడన్ గా కంటి చూపు పోవడం కానీ, ఇవి జరుగుతూ ఉంటాయి. సో కంటి చూపు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. వన్స్ ఒకసారి డ్యామేజ్ జరిగితే కొన్నిసార్లు రాకపోతే మటుకు చాలా బాధ అనిపిస్తుంది. సో తలనొప్పితో పాటు కంటికి సంబంధించిన ఏ సింప్టమ్స్ ఉన్నా, అంటే కంటి చూపు మందగించడం, డబుల్ డబుల్ కనిపించడం, సడన్ గా కంటి చూపు పోవడం, ఇవి వస్తే 100% లోపల డెఫినెట్ గా ఏదో జరిగింది. అటువంటి వాటికి ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన చెప్పిన టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే కంటి చూపు పోకుండా మనం కాపాడుకోవచ్చు. దీన్ని సపరేట్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, చాలా మందికి ఈ కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ముందు నుండి కనిపించట్లేదు, ఇప్పుడు కూడా తలనొప్పి, దానివల్ల అదే అనుకుంటా ఉంటారు. మా దగ్గరకు వచ్చేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది, కంటి చూపు అప్పటికి పోయి ఉంటుంది, వాళ్ళకి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో ఇటువంటి నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో దీన్ని సపరేట్ గా చెప్తున్నా.
1: బాగుంది డాక్టర్ గారు. విన్నారుగా శ్రోతలు, సాధారణ తలనొప్పి అసాధారణ తలనొప్పికి తేడాలు ఏంటి, మరి ఇలాంటి సమస్య మనం ఎదుర్కొన్నట్టయితే ఎంత త్వరగా మనం ఇంటి దగ్గర దాన్ని న్యాయం చేసుకోవచ్చు, అట్లాగే కొన్ని ఎంత త్వరగా డాక్టర్ గారిని కలవాలి అనే విషయాలు మనకు చక్కగా వివరించారు. ఆ డాక్టర్ గారు మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: శ్రోతలు, ఇంతవరకు సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45. ఇప్పుడు వినండి సినీ సరాకాల మాలిక సినీ రంజని. సినిరంజని కార్యక్రమంలో ముందుగా విందాం కొత్త బంగారు లోకం సినిమా కోసం శ్వేతా ప్రసాద్ ఆలపించిన ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమం. వెంటనే శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30. అలాగే శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భ్రాంతులు భ్రమలు లేని ఉన్నట్టుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు సినీ సరాగాల మాలిక సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొదమసింహం సినిమా నుండి ఈ పాట.

సినీ వెంజనే కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కోదండ రంగు సినిమాలోనిది. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. శ్రోతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే హృదయరాగాలు కార్యక్రమానికి మా అభిమాన శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మా నెంబర్ 8462245066. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట, మీ ఊరి పేరు సందేశం ద్వారా క్లుప్తంగా పంపించండి. ముందుగా శుభోదయం, గుడ్ మార్నింగ్ మేడం అంటూ సందేశం పంపించారు. శుభోదయం అండి మీకు కూడా. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, ఇంకా అలాగే మాకు ప్రభాత లహరి కార్యక్రమం అంటే చాలా ఇష్టమండి. ఈరోజు ప్రసారం చేసిన డాక్టర్ సలహాలు చాలా బాగున్నాయి. మాకోసం హృదయరాగాలు కార్యక్రమంలో జాదులమ్మ పెళ్లి చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం జాదులమ్మ పెళ్లి సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ వే, అలాగే న్యూ సోన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హృదయరాగాలు కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయ్, షేక్ చంద్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, యాసీన్, మతిన్ బాయ్, ఫారూక్, సలీం. ఇంకా మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ మరో సందేశం పంపించారు నిజామాబాద్ పూలాంగ్ నుండి మహమ్మద్ వహీద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబీర్, ముకురం, నుమాన్, జాకీర్, ఫాజిల్, ఇంకా వారి స్నేహితులు. వీరందరి కోసం ఖుషీ సినిమా నుండి ఈ పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. ఆల్రెడీ మనం ప్రభాత లహరి కార్యక్రమంలో విన్నాము, మరి శ్రోతల కోరిక మేరకు మళ్ళీ విందాము. వనస్థలిపురం హైదరాబాద్ నుండి తోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. అలాగే హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ తర్వాత సందేశం పంపించారు ఇందల్వాయి నుండి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మృగరాజు సినిమా నుండి ఈ పాట విందాం.
2: బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్. ఆహా ఆ

ఇష్టం. కేఫుల్ లో, దాబా లో, ఫైవ్ స్టార్ హోటల్ లో, ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాల్ లో, విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి?

0: ఏమందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: ఇదే పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు జక్రంపల్లి నుండి టాబు తాంజా కాత్యజహన్ తర్ణం ఇంకా వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృది రాగాలు కార్యక్రమం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
0: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: బోధన్ పట్టణం శంకర్ నగర్లోని శ్రీరామాలయం విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు

0: తప్పక వినండి, తరించండి.
1: రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత సందేశం పంపించారు వీరు. మంగమ్మ శపథం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి ఇంకా మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ తర్వాత సందేశం పంపించారు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. మరి వీరందరి కోసం మంగమ్మ శపథం సినిమా నుండి ఈ పాట విందాం.

అదే రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె తడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మెదడులో నరాలు చెట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై వృద్ధి రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మా నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి. మా నెంబర్ 8462245066.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
8: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
7: అయితే సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 08462253344.
9: విరామం అనంతరం హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హృదయరాగాలు కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్, కుమార్ గౌడ్, మనోజ్, సదాప్రియ, సౌందర్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు బంగారు తిమ్మరాజు సినిమా నుండి కేజే యేసుదాసు పాడిన పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ. గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, అక్షర, శ్రీనిక ఇంకా వారి కుటుంబ సభ్యులు మా కోసం సుస్వాగతం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. ఓకే అండి, మీ అందరి కోసం పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ఉదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి చాలా మంది రిక్వెస్ట్ పంపిస్తున్నారు, కానీ అందరి పాటలు వినిపించలేకపోవచ్చు, కానీ మీ పేర్లు మాత్రం నేను చదువుతాను. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్, నందన్, వీరు గులే బకావలి కథా సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. ఘంటసాల పి సుశీల గారు ఆలపించింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ నుండి రిక్వెస్ట్ పంపించారు దేవనాచారి గారు. హృదయ రాగాలు కార్యక్రమంలో ఏదైనా పాటను వినిపించండి అంటూ, అలాగే సికింద్రాబాద్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, శ్రీనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరు కూడా హృదయ రాగాలు కార్యక్రమంలో ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

రాఘలు కార్యక్రమం. తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ యూనియన్ జేఎస్ కాలనీ నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే వేమన నరసింహరావు గోదావరి దుబ్బా నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి, రాజ్, జయేష్, ఆర్యన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరంతా మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఇబ్రాహీంపట్నం నుండి అరుణ, ఆపద్ బాంధవుడు సినిమా నుండి పాటను వినిపించేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. ఇందల్వాయి నుండి గంగాధర్, లావణ్య, గౌతమి, బన్నీ కూడా రిక్వెస్ట్ పంపించారు ఏదైనా పాటను వినిపించండి అంటూ. వీరందరి కోసం ఈ పాట విందాం, ఆపద్ బాంధవుడు సినిమా నుండి.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా విందాం. చాలా మంది రిక్వెస్ట్ పంపించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, అలాగే నిర్మల్ నుండి ప్రేమలత ఆర్యన్, గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి, అలాగే చోటుపల్లి కస్తూరిరాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, ఇంకా చాలామంది రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం చివరిగా విందాం జీన్స్ సినిమా నుండి ఈ పాట.

వెంటన పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆద్యారెడ్డి, సువర్ణ, రుత్విక్ రెడ్డి, ఖుషి, రిషిక. అలాగే పొట్టంగల్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. చివరిగా తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని, జిల్లాలకు ఐటీ వెలుగులు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పెట్టుబడిదారులకు సహకరించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించాలని స్పష్టం చేశారు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు

ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్ను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో అన్ని జిల్లాలకు హైఅలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడిగాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినండి. ఒగ్గు కథ, వీరప్ప కథ వినిపిస్తారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం.

0: జగతి గడి ఉండదమ్మా, నీవు లేకపోయినా జగతి నిమిషం ఉండదమ్మా.
1: విగ్గన్న కూసుండ విగ్గన్న కుందేల రూపం లేస్తే విగ్గన్న లేడి రూపమేనా, నడిచిన విఘ్నేశ నంది రూపమేనా, అది గన

ఏరనాగులకొండ సప్తనాగులకొండ నమ్మి నాగులకొండ పట్నమేల దొంతి రాజు శివ దొంతి రాజు భార్య అడవండి కనుక నేను అమరగాన్ని దొంతి మీద దొంతులు కొట్టంగ ఏడు దొంతులు పెట్టంగ కొట్టిన శివ దొంతి రాజు భార్య అమరగాన్ని అటువంటి రాజ్యం దేశ మేల్తురు కడపల సంతానం లేక నాగులకొండ పట్నముల కోటొక్క పూజలు చేయవటి పంచంగం చూపెట్టగా అటువంటి కనుకే బాయి తోడాల బాయిలు ఇళ్ళ తోటి పూజ కడితే సంతానం అయితే చెప్పిండు భగవంతుడు అటువంటి కనుక నేను శుక్రవారం నాడు చక్కని గడియలో బాయి తోడినారు బాయి ముహూర్తం చేసినారు కల్కిశోభనల బాయి అని పేరు పెట్టిరి బాయిల నీళ్ళతో పూజ చేసినప్పుడే బాయిల నీళ్ళు తెచ్చి నారింజ చెట్లు పెట్టి నారింజ చెట్లు నీళ్ళు పోసినప్పుడే నారింజ పండ్లు పక్షులు తిని పక్షులు దివనార్తి పెట్టినప్పుడు

యొక్క రోజున నారదు అని పేరు పెట్టిరి. కొడుకు పుట్టినాక ఐదేళ్లకు ఆడవీళ్ళ కావాలని అదే నీళ్లతోటి ఆ బాయిల నీళ్ళు దోషుల్లో పట్టుకుని సూర్య నమస్కారం చేసినప్పుడే అడవిల్ల సూరమ్మ. మరి ఆడవిల్ల పుట్టింది సూరమ్మ అని పేరు పెట్టుకొని మరి కాడు దగ్గర అయినారు కూడుకు దూరం అయినారు మోసేతుల ముందడికైనా మోసేతుల మోకాళ్ళు వెనక అయినాయి. బ్రహ్మవాకు ఇంపినాడు యమ ధర్మరాజు పిలుపులు అందినయ్యే. శివదంతి మహారాజు అమరు అన్ని చెల్లెలు పైలమని తమ్మిని కొడుకు చేతిలో పెట్టిరి. వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదిలిపెట్టిరో రాజే నాదరుడు చెల్లెను దాత్తుండ్రు.

0: పట్టణం లోపల వేదాలయం ఎంకయ్య కానమ కృష్ణయ్య గుండ్లమీది రామయ్య శాస్త్రాజ్ఞులైన అటువంటి వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి గంధర్వ లగ్గమాడి కమల అంచిదేవిని మరి ఆడవిల్ల సూరమ్మ మరి నారదుడు ఏమో రాజమే వెళ్తున్నాడు సూరమ్మనే వదిన తోటి నిమ్మలంగం ఉన్నది రాజ ఉద్దేశం ఏలకుండా నారదుడు ఏమంటాడు
1: రాజనారద ఓరీ మంత్రులారా ఓరీ బోయిలారా మన ఊరు లోపల ఉన్న కానం కృష్ణయ్య గుండ్ల మీద రామయ్య శాస్త్ర గిల విలువ నంపి మా చెల్లె పేరు మీద నా పేరు మీద ఎట్లా నడవంత

వంద మంది వేదమూర్తులు వచ్చి రాజే నారదుడు అని పేరు మీద నీ చెల్లె పేరు మీద అటువంటి వేదాంతం చూడబోతే అయినా నీ గర్భం లోపల ఏడుగురు బిడ్డలు పుట్టేది ఒక పేరు.

0: செல்ல கர்ப்பான ஒக்க கொடுக்க விடுதடையோ. நீக்கு பக்கல பல்லம் முக்குல கொய்யவோ நாரதா. ముక్కుల కొయ్య ఏడుగురు బిడ్డలకు అటువంటి అనుకనేమి ఒక్కడే అన్నరాట.
1: వేదాలంకయ్య కానంకిస్తే నిజమేనంటారా? నిజమేనన్నప్పుడు

0: నేను శంకరుని పూజారిని కాబట్టి శంకరుని పూజ చేసుకోనికి పోతున్న బామా కమలాంచి దేవి
1: తొప్పతోడి గంధం దొరగొల్ల పాలు కాకర ఆకలి రేకులు అడిగినాది అటువంటి ఎనకి పూజ సామగ్రి తయారు చేసిందట. రాజనారదునికి చేతికి ఇచ్చినప్పుడు మరి శంకరుని పూజ కడుతున్నాడు నారదుడైనా.

0: అమ్మ ఏడుపుడు శంకరుకు మాల్లే మంది నేను ఇప్పుడే పోతాను అటువంటి నారదుని చెల్లెని పెళ్ళియమే అని చెప్తానన్నాడే. భగ్నమండి నాడు జగ్గున మెరిసినాడు శివలింగంలో ప్రత్యక్షమైన శంకరుడు. ఏ నారద కడకడ మారి కట్టెల మారి కుంచన్న కుల తోచి పంచన్న పాపకారి నా పూజ చేస్తవారు ఊరి నారదుడారా.
1: ఏమైంది స్వామి, ఏం తప్పు చేసినా, ఏం నేరం చేసిన స్వామి?
0: భక్తవత్సలా నీ ముఖం చూడరాదురా.
1: ఏమైంది నాయన?
0: తోడ పుట్టిన తోడు సెల్లకు పెళ్లి అయ్యక నాకు వచ్చి పూజ చేస్తున్నావా?

0: అటువంటి శంకరుడు కళ్ళ చూసిండేనా? మరి నారదుని తోడ పుట్టిన చెల్లె పెళ్లి అయ్యమని చెప్పిన పెళ్లి చేస్తున్న చేతులను అంజనం వేసి చూసిన శంకరుడు అంజనంలో చూసేవారు కల్లా ఒక ఊరి పోతలేడు, ఒక పిల్లగాన్ని అడుగుతలేడు.
1: అవును,
0: కుంటూ అని గుడ్డు అని పెళ్లి చేస్తున్నాడు, గుళ్ళ పొండి తిరుగుతున్నాడు. ఆ కుంటూ అని గుడ్డు అని పెళ్లి చేస్తే మా చెల్లెనేమో కూటికి కావాలి, బావనేమో కాటికి కావాలి అని చెప్పి తిరుగుతున్నప్పుడే రే నారదుడా, ఆ కుంటూ అని గుడ్డు అని నేనే పుట్టిస్తానన్న శంకరుడు మాయ తెలవది. బ్రహ్మదేవుని పిలిచినాడు, ఐదేళ్ళాస్తావుని స్తమోపి. మరి కళ్ళల్ల ఊసు ముక్కుల సేమిడి అటువంటి కాళ్ళు వంకర చేతులు వంకర మాను లోపల మాను బరువయ్యనంట పుట్టించినాడు బ్రహ్మదేవుని. సాధ్యం మహిళ తీసిండు మాను బరమయ్యను బొమ్మను చేసి యమ ధర్మ రాత దగ్గర ఆవశ్యం బ్రహ్మదేవునితో రాత రాపిచ్చి మాను బర్మ వీరుడు అంట ఉట్టిచ్చిండు. నారదుడు వచ్చే తొవ్వ లోపల మొఖాలు పోటీ పెట్టాలి, రెండు దిక్కుల రెండు రాళ్ళు పోటీ పెట్టి వంటుండాలి. ఆ మొఖాలు గాలినప్పుడు మొఖాలు గుంజితే అటువంటి కనుకనేమి ఆ వంటుండే కుండ కింద పడుతుంది అటుకే. మళ్ళ మన్ను మన్ను ఎత్తాలి వండుకోవాలి వచ్చతోవాలని చెప్పి అక్కడ ఉట్టిచ్చిండట. ఈ విధానంగా మాను బర్మ ఎక్కడ ఉండనియ్యి రాజనారదుడు 12 గుర్రాల బగ్గి కట్టుకొని వచ్చేవేటి తువ్వల చూసేవరకల్లా అంద చందాలి ఎంత బాగున్నాడే.
1: మా చెల్లెకు బాలవీరుడు బాగున్నాడే, మా బావ మంచిగున్నాడు బావా.
0: ఓ
1: బావా మా చెల్లెని చేసుకుంటావా? చెల్లెకు దగ్గ వరుడు దొరికిండని గుర్రం మీద గుండె పెట్టుకొని 12 గుర్రాల బగ్గి మీద కూర్చుండ పెట్టుకొని

కళ్ళకు దాట కట్టినాడు, కాకరి చెట్టు కింద తలగొట్టి లగ్గం చేసిండట. పిల్ల సూరమ్మ ఎంత పని చేసినవే అన్ను నాయన. మరి అచ్చంతలు బియ్యమేస్తే కరసైతని ఉసుకబట్టి ఉసుకేస్తున్నప్పుడే దేవతలంతా ఆ లోకం నుంచెల్లి అటువంటి వరహాలు ముచ్చాలి సిరి. బావ ముఖం చూడరా, తిరుపతి రంగం నింపుకొచ్చినాకని పుణ్యక్షేత్రాలలో పూజలు చేసినాక ముఖం చూడనట, బావ ముఖం చూడరాదట అన్నాడు. నెంబడి పెట్టుకొని అద్దాన పడివి లోపల తీసుకొచ్చి అడవి లోపల ఓ పాత శివాలయం ఉన్న శివాలయం లోపల కనుక నేమి నిద్రించిండ్రు. మరి బాబో దిక్కు చెల్లె దిక్కు నిద్రపోయినప్పుడు బూరుగు మూత తెచ్చి నడమ పెట్టిండు బట్ట కప్పిండు, వాళ్ళు నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయిండు నారదుడైనా. సూరమ్మ దిగ్గు దిగ్గలే చూసే వరకల్లా అన్న కనుక.

భగవంతు అందుకని అన్నారమ్మ, దేశవంతుల్ని ఎడగొట్ట ఎవరి నుంచి కాదు, దరిద్రుల్ని వెట ఎవరి నుంచి కాదు. దేశగల్ల తల్లి సూరమ్మ శంకరుని వేడుకున్నప్పుడు ఐదేళ్ళు ఆస్తమని ఇస్తామో పిండి సంగమయ్యో, మల్లె పూల వర్షమై పడుతున్నదమ్మో, కుర్రహాలు ముచ్చాలు కుప్పలు కుప్పలు కూలుతున్నాయి సూరమ్మ దగ్గర. ఎప్పుడైతే కుప్పలు పడబడ్డాయట, అటువంటి సూరమ్మ తొక్కితే పాపం మొక్కితే పాపం అనుకో.

కనుకనేమి నాగలకొండ పట్టణం లోపల బర్మరాజు పాకోళ్ళు కచ్చిరి పెట్టి రాజ్యమే వెళ్తుంది, దేశం వెళ్తున్నది. పొద్దున చూస్తే పట్నం పొన్న లంగడి, మాపన చూస్తే పట్నం మల్ల లంగడి. రాజ్యము దేశం వేలని అడవిల్ల సుబ్రహ్మదేవుడు.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. మన్మథుడు చిత్రం నుండి ఎస్పి చరణ్ గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 10:39 క్రాసేసి 36 సెకండ్స్ అవుతుంది. నేను మీ హర్జీ నాగ్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాత రాయగిరి విలేజ్ నుంచి మడసు సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేసిన పాట వస్తుంది. వారితో పాటు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి గోపికిషన్, ఉమావతి, ఇంకా మాకోసం ఏదైనా పాట వినిపించమని సంహృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ. ఎగిరే పౌర్ణమ సినిమా నుంచి పాట కావాలని వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. భూదాన్ పోచంపల నుంచి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ. వీరితో పాటు ఏదైనా ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మా కోసం ప్లే చేయమని జిబ్లక్పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన, దమ్మోజ్ వెంకటాచారి వీళ్ళంత రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ఎగిరే పావురమ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం వీటి సుందరమూర్తి.
2: చిటపట చిలుకుల తాళం చిగురాకులలో హిందోళం కిల కిల చిల

0: పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. నేను మీ అర్జున. స్టూడియో క్లాక్ టైం 10:46 క్రాస్ చేసి 46 సెకండ్స్ అవుతుంది. పెద్దన్న ఏ సినిమా కోసం కల్లో కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది. కోటి మ్యూజిక్ కంపోజిషన్లో విటో సుందరమూర్తి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం. ఈ పాటను రిక్వెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, ఇల్లంతకుంట మండలం. గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, అలాగే తుకారం గేట్ నుండి గోపినాథ్, పల్లవి, కుశాల్ కుమార్, రాజ్కుమార్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ, వెంకటేష్. అండ్ ఇదే పాటను ఇంకొంతమంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. నందిపేట నుంచి మనోహర్, సువర్ణ, ఇంకా జరిపోతుల బుచ్చయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి, కడతల్ రంగారెడ్డి జిల్లా నుంచి సంకోజు శ్రీనివాస్, అందరికోసం కల్లో కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పెద్దన్నయ్య.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Mano Generangeli.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జున్. స్టూడియో కట్టో టైం 10:54 ప్రాసెస్ 13 సెకండ్స్ అవుతుంది. కొండాపురం దుర్గాదేవి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక పాట మా కోసం ప్లే చేయమని. అలాగే హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, దుర్గయ్య, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్. వరంగల్ కాశీబుగ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, కృష్ణ, సునీత, భవ్య, అరుణ్. కొండాపూర్ నుంచి పెళ్లి సుందరి సినిమా నుంచి మా పెరటి జామ చెట్టు అనే పాట కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, వీళ్ళందరి కోసం మా పెరటి జామ చెట్టు అనే సాంగ్ పెళ్లి సుందరి మూవీ నుంచి వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, వేటు సుందరమూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుంచి 1 జూన్ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారీగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడి గాల్పుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం, ఆలోచనామృతాలని

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వండర్ఫుల్ మ్యూజిక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నాం. ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుంటూ ఉంటాం, మంచి పాటల్ని కూడా వింటూ ఉంటాం. అలాగే ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో స్పెషల్గా సింగర్స్ స్పెషల్ సుజాత మోహన్ గారి గురించి, ఆవిడ పాడినటువంటి ఎన్నో మెలోడియస్ పాటల గురించి మాట్లాడుకుంటూ చక్కగా వినబోతున్నాం. అసలు తన గురించి చెప్పడానికి అంత స్పెషల్గా నేనేం చెప్పగలను, ఏం రాయగలను అని అనుకున్నాను. కానీ వన్స్ ఒకసారి పాటలు వింటే చాలు, నిజంగా ఎంత మెలోడియస్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి అనేది మనకు అర్థమైపోతుంది కదా. పాడింది ఒక్కసారే కానీ లూప్ మోడ్లో కొన్ని వందల వేల సార్లు విన్నవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, అవునా? అటువంటి మెలోడియస్ పాటల్ని వాళ్ళకి గుర్తుకొస్తున్నాయిలో మనం కూడా విందాం. స్టే ట్యూన్డ్, ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

కొన్నిసార్లు తనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని ది బెస్ట్గా ఉపయోగించుకున్న ఆ తర్వాత తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. బట్ చిన్నతనం నుండే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవడంలో ఎంతోమంది సింగర్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అలాగే మన సుజాత మోహన్ గారు కూడా. తను 12 ఇయర్స్ ఉన్నప్పుడే పాట పాడే అవకాశం వచ్చిందట. అది కూడా ఎవరితోనో తెలుసా? ద గ్రేట్ లెజెండరీ సింగర్ అయినటువంటి జేసుదాస్ గారితో. వినడానికి మనకి ఓ మై గాడ్ అని అనిపించవచ్చు, కానీ ఆ అవకాశాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకుందో ఆ తర్వాత వరుసపట్టి తనకు వచ్చినటువంటి అవకాశాలే చెబుతాయి. పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే. స్కూల్లో ఉన్నప్పుడే మైక్ పట్టుకొని పాటలు పాడటం కొందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది, కానీ మరికొందరికి మాత్రం వాహ్ వాట్ ఎ టాలెంట్ అని అనిపించింది. మలయాళంలో ఫస్ట్ అందిపుచ్చుకున్న అవకాశం 1970లో. ఆ సినిమా పేరు చెప్తా ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: వండర్ఫుల్ పాట విన్నా కదా. అయితే ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల గురించి. ఈ సంవత్సరంతో ఎగ్జాక్ట్లీ తన ప్రస్థానం మొదలయ్యి 50 ఏళ్ళు పూర్తయిందన్నమాట. జనరేషన్స్ మారే కొద్దీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు, అలాగే కొత్త సింగర్స్కి ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. కానీ సుజాత మోహన్ గారి వాయిస్ అండ్ ఆవిడ పాడినటువంటి పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే కదా. మనందరికీ అలాగే అనిపిస్తుంది. సుజాత గారు ఫస్ట్ టైం పాడినటువంటి పాట గురించి ఇందాక నేను చెప్తానన్నాను కదా, తనకి వచ్చినటువంటి అవకాశం 1970లో వచ్చిందన్నమాట. అందులో తను పాడినటువంటి సినిమా పాట కూడా చాలా వెరైటీ సాంగ్. అయితే లైఫ్లో మాత్రం తను ఫస్ట్ అటువంటి అవకాశం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదట కాస్త పెద్దగా అయిన తర్వాత. ఎందుకంటే చాలా చిన్నతనంలోనే అవకాశం రావడం, చక్కగా పాడడం, ఆ పాట అందరికీ నచ్చడం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి కదా. సినిమా పేరు టూరిస్ట్ బంగ్లా. ఈ సినిమా కాను ఆవిడ ఒక మలయాళంలో పాట పాడడం జరిగింది. ఆ పాట చాలా మంచి సక్సెస్ కూడా సాధించింది. ఇక ఆ తర్వాత ఏకే అర్జునన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఒక పాట పాడారు. అప్పుడు సుజాత మోహన్ గారు బేబీ సుజాత అన్నమాట, 6th standard కదా అందుకని. ఆ తర్వాత కామం క్రోధం మోహం అనేటువంటి సినిమాకి కూడా పాటలు పాడారు. అండ్ ఆ తర్వాత కొన్ని పాటలు ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నాన్ ఫిల్మీ సాంగ్స్ కూడా పాడారనమాట. ఈ పాటలు కూడా చాలా చాలా హిట్ అయ్యాయట. ఉదక్కుజల్ విలి అనేటువంటి పాట మాత్రం విపరీతమైనటువంటి హిట్ సాధించిందంట ఆవిడ పాడినటువంటి ఆల్బమ్స్లో. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు పాట తర్వాత. స్టే ట్యూన్.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సుజాత మోహన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సుజాత మోహన్ గారు పాడినటువంటి భాషల్లో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి గాయని ఆవిడ. అయితే చిన్నతనం నుండి పాడుతూ ఉండడం వల్ల మలయాళంలో కానీ తమిళంలో కానీ చక్కగా పాటలు పాడేవారట. కానీ తెలుగులోకి వచ్చేప్పటికీ తనకి హెల్పింగ్ హ్యాండ్ అవసరమైందట. అంటే పదాల ఉచ్చారణ, ఎగ్జాక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావడం అనేది ఇంపార్టెంట్ కదా పాటలు పాడేప్పుడు. దాంతోపాటు ఎమోషన్ని కూడా అంతే ఈజీగా బ్యాలెన్స్ చేయాలి. అందుకని హెల్పింగ్ హ్యాండ్ కోసం, హెల్ప్ చేయడానికి ఇద్దరు సింగర్స్ ఉండేవారట. వాళ్ళ గురించి కూడా రివీల్ చేస్తా ఇంకా సేపట్లో. తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 2025 అండ్ ఇప్పటి వరకు కూడా 18,000 పైగా పాటలు పాడినటువంటి సింగర్ సుజాత మోహన్ గారు మెలోడియస్ క్వీన్గా బిరుదును కూడా అందుకున్నారు ఆవిడ. అసలు మనం చెప్పేది ఏముంది, ఆ పాట వింటే అర్థమైపోతుంది. చెప్పవే చిరుగాలి పాట ఎన్నిసార్లు వినుంటామో. ఇందాక మనం విన్నటువంటి నిన్న పెళ్లాడతా సినిమాలోని పాట, అలాగే ఇప్పుడు నేను వినిపించబోయేటువంటి శుభాకాంక్షలు సినిమాలోని పాట కూడా ఎన్నో సార్లు రిపీటెడ్ మోడ్లో విన్న ప్రతి పాట అద్భుతం, అతి అద్భుతం అనిపించిందే కదా. సో వినిద్దాము మరి, స్టే ట్యూన్డ్.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సుప్రభాత సమయాన్ని సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కరణ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు గమనిక. ఈరోజు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0853, 0402324 0854, 0402955 0923.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయిలో సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. జనరల్గా సింగర్స్ అంటే వాళ్ళకి కొన్ని యూనో బౌండరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ వాటర్ తాగకూడదు, కాస్త వెదర్ మారింది అంటే బయటికి అస్సలు వెళ్ళకూడదు, ఎక్కువసేపు సాధన చేస్తూ ఉండాలి, ఇలాంటివి. అంతేకాదు, మామూలుగా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అయినటువంటి

ప్రతి సింగర్ గురించి మనకి ఏ రకంగా అయినా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది కదా. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవ్వడము, ఇంటర్వ్యూస్ ఆర్ ఏమైనా పిక్స్ చూడడం ఇలాంటివి. కానీ 90s కిడ్స్కి మాత్రం సుజాత మోహన్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆవిడ వాయిస్ వింటూ మాత్రం ఆ పాటల్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. కారణం, తను పాడినటువంటి చాలా పాటలు మోస్ట్లీ అంటే ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో తమిళ్ నుండి తెలుగుకి డబ్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ నంబర్ వన్ హిట్ అయినటువంటి పాటలే. తర్వాత తర్వాత తెలుగులో కూడా పాడారు, కానీ స్టార్టింగ్లో అటువంటి ఏమంటారు అలా పాటలు పాడడం వల్ల సుజాత గారు చక్కగా పాడతారు, ఆవిడ పాడిన పాటలు ఎంత బాగుంటాయో అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అప్పట్లో సుజాత గారిని చూసిందే లేదు. కానీ వన్స్ ఇప్పుడు మనకి ఎంత అవేర్నెస్ అండ్ పాటల్ని లూప్ మూడ్లో వింటూ ఆహా అసలు ఎంత చక్కగా పాడారు అనేటువంటి ఆ ఫీల్ గుడ్ ఈజ్ని ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్కెస్ట్రా ట్రూప్తో కూర్చుని పాడడం, ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం చాలా నచ్చేదట సుజాత మోహన్ గారికి. ఏంటి రీజన్ చెప్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.

వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మంచి పాట విన్నాం కదా. మనసిచ్చి చూడు సినిమాలో నుండి మను గారు సుజాత గారు పాడిన పాటని, అలాగే గుర్తుకొస్తున్నాయి అంటూ సుజాత మోహన్ గారు పాడిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నాం అన్నమాట. అయితే తను పాడినటువంటి పాటల్లోకెల్లా తనకి చాలా చాలా ఫేవరెట్స్. అండ్ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం ఉండేదట. అంటే ఏ ఒక్కరు మిస్టేక్ చేసినా మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ అలా ఆర్కెస్ట్రాతో ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తను చాలా చాలా ఇష్టంగా ఇచ్చేదంట. అంటే అలా ప్రాక్టీస్ చేయడం తనకి నచ్చేదంట. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ ఉండాలి కదా అని అనిపించేదట. ఇక వేరే భాషలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు తెలుగులో పాటలు పాడడానికి ఆ ఉచ్చారణ దోషాలు ఏమీ లేకుండా ఉండడానికి ఆవిడ హెల్ప్ తీసుకున్నటువంటి సింగర్స్ గోపికా పూర్ణిమ గారు, అలాగే మల్లికార్జున్ గారు. సాంగ్ పాడడానికి వెళ్ళిన స్టూడియోలో వీళ్ళ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుని చక్కగా ఆ ఎమోషన్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ రాకుండా చక్కగా నేర్చుకుని మరీ పాడేవారట. ఇక తనకున్నటువంటి అంటే తను వర్క్ చేసినటువంటి సింగర్స్లో అందరి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకుని ఆల్మోస్ట్ అందరినీ తన ఫేవరెట్ యునో సింగింగ్కి ఏమంటారు కాంబినేషన్లో పాడినటువంటి పాటలు కానివ్వండి, లేకపోతే వచ్చిన అవకాశాలు కానీ, ఎప్పుడూ యునో చాలా హ్యాపీగా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఎస్పీ బాలు గారు, మను గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, ఇలా చాలామంది. అండ్ ప్రతి ఒక్కరి కాంబినేషన్తో పాడినటువంటి పాటలు తను చాలా చాలా ఎంజాయ్ చేసేదంట. ఓ మై గాడ్, అసలైన పేరుని మిస్ చేసేసా. జేస్ దాస్ గారు కూడా, ఎందుకంటే ఫస్ట్ తనతోనే కదా పాడే అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ లెజెండరీ సింగర్స్ అందరితో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీ రావడం తను చాలా హ్యాపీగా అండ్ బెస్ట్ బ్లెస్సింగ్గా ఫీల్ అవుతారట. సుజాత మోహన్ గారి మెస్మరైజింగ్ వాయిస్కి, ఆవిడకి చక్కని పాటలు, చక్కని

0: అవకాశాలు వచ్చాయి. మోస్ట్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ప్రతి పాట నిజంగానే ఒక ఆనిమిత్యం అని చెప్పాలి. ఇక తెలుగులో వచ్చేసరికి మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో వండర్ఫుల్ పాటలు పాడారు. అందులో నుండి మీకు ఒక పాటని ఇప్పుడు నేను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:06 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి 10 సార్లు బాగా ఆలోచించాలి. ఈ మాట మనం వింటూ ఉంటాం జనరల్గా ఇంట్లోనో, లేకపోతే జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బోల్డ్ అని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా మనకి. మనం ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు, పక్క వాళ్ళ దగ్గర నుండి వినక్కర్లేదు, ఈజీగా గ్రాప్ చేసేసుకోవచ్చు అన్నమాట అది. అయితే అవగాహన లేని విషయం కాబట్టి ఒకటికి 10 సార్లు చూసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి అంతే కదా. మనం చేసే పనిపైన పూర్తి అవగాహన ఉంటే ఏ ఆలోచన అక్కర్లేదు. కానీ అంత అవగాహన రావడానికి మాత్రం చాలా హోంవర్క్ చేయాలి. చాలా అంటే చాలా అంతే. మనం పని చేసే ముందు ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ని, క్లారిటీని, కంఫర్ట్ని ఇస్తుంది కదా. ఇది మీరు కూడా ఒప్పుకొని తీరాలి. బికాజ్ మనం కాన్ఫిడెంట్గా చేసేటువంటి ఏ పని అయినా మనకి ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి. సో అది ఏ టాపిక్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఇట్ మేబీ మనం మాట్లాడేదో, లేకపోతే మనం చేసేదో, ఎనీథింగ్ ఇట్ మేబీ. అయితే ఇదంతా జరగాలంటే కొంచెం టైం కావాలి. కొంచెం, నిజంగానే కొంచెం. మార్నింగ్ టైంలోనో, ఈవినింగ్ టైంలోనో, ఏ టైంలోనో కాస్త సమయాన్ని మనకి మనం పెట్టుకోవాలి.

మనిషి రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నేను అడిగాను అనుకో, ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క రకమైన సమాధానం వస్తుంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను ఆ మాట. ఒకరైతే చక్కగా ఏదైనా ఓ మంచి పాట వినొచ్చు అంటారు, ఇంకొందరైతే ఏమన్నా కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే సరిపోతుంది కదా ఇలాగ అంటారనమాట. అదే క్వశ్చన్ని మీరు ఇంట్లో వెళ్ళి అడిగి చూడండి, వాళ్ళు చెప్పే ద వన్ అండ్ ఓన్లీ సమాధానం ఒక కప్పు ఛాయ్ తాగితే చాలు. అంతే కదా, టీ చాలా జనాలకి అడిక్ట్ అయిపోయినటువంటి ఒక అడిక్షన్. దీనిపైన రీల్స్లోను రియల్ లైఫ్ సీన్స్లోను ఓ మై గాడ్ రిస్కీ సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. వింతైనటువంటి ఇటువంటి రీల్స్ని మనం బోల్డ్ అని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏ టైం అయినా అవైలబుల్గా ఉండేటువంటి ఓసీటీ బ్యాచ్ జనాల గురించి బోల్డ్ అని సోషల్ మీడియా రీల్స్లో మనం చూడడం చాలా అలవాటైపోయింది. ఈ ఓసీటీ బ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? ఒక కప్పు టీ ఏ టైం అయినా తాగేస్తారనమాట. ఛాయ్ తాగుతూ కబుర్లు, కాస్త సరదాగా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఛాయ్ తాగడమే, రిలాక్స్గా మెంటల్ స్ట్రెస్ తగ్గడానికైనా టీనే కావాలి. నలుగురు స్టూడెంట్స్ సరదాగా కలిసినా, స్నేహితులు కలిసినా, ఇంట్లో కబుర్లైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఏమీ తోచకున్నా, ఏదో ఒకటి బోరుగా అనిపిస్తున్నా, ఏమైనా తినాలనిపించినా, ఇంకేదైనా ఆలోచించాలనిపించినా, తలనొప్పి వచ్చినా, ఆఖరికి ఒళ్ళు నొప్పులు వచ్చినా టీ మాత్రం కంపల్సరీ కదా. ఇలా ఏ కారణం లేకుండా అకారణంగా కారణం వెతుక్కుని మరీ టీ తాగడం మనకి అలవాటు. అది అలవాటులో పొరపాటు అని మాత్రం ఎవరూ ఒప్పుకోరన్నమాట. ఈ విషయాన్ని ఎప్పుడు అంత జాగ్రత్తగా ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ టీ డే కాబట్టి హ్యాపీగా ఇలా లాగించేయండి. కాకపోతే ఏదైనా అతి సర్వత్ర వజ్జేత్ అనేటువంటి ఒక మాట ఉంది, అంటే లిమిటేషన్స్ని దాటితే ప్రాబ్లం అని. సో హ్యావింగ్ అ టీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను, బట్ రిలాక్సేషన్ సూదింగ్ అనేది మన బ్రెయిన్కి నర్వ్స్కి అలవాటు అయిపోయింది కాబట్టి టీ తాగడం అనేది ప్రతిరోజు జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆలోచనలు షార్ప్గా వస్తాయి, ఏ డెసిషన్ అయినా క్విక్గా తీసుకుంటారంటే టీ తాగిన వాళ్ళు. మరి నిజమా కాదా? మీలో అంటే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఈ విషయాన్ని విన్నవాళ్ళు మెసేజ్ చేసి చెప్పేది నాకు 0402324085 2 నెంబర్కి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

సమ్మర్ సీజన్ అంటే ఇంట్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈవెంట్స్కి అదే పెళ్లిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సమ్మర్ సీజన్ అంటేనే మ్యారేజ్ సీజన్ కాబట్టి. సో ఒకవైపు షాపింగ్లో ఆల్రెడీ వాడేసినటువంటి యూనో గిఫ్ట్స్ అలాంటి ప్యాకింగ్ సీన్స్ కూడా కొన్ని, అంటే వాడేసినాం కాదు మనం రిసీవ్ చేసుకున్నాయి, మరి వాడేసినవి ఇవ్వలేనులే. సో రిసీవ్ చేసుకున్నవి రీప్యాకింగ్ చేయడాలు, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడాలు ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. బట్ దాంతోపాటుగా సమ్మర్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో హాలిడేస్. అఫ్కోర్స్ మీకు గుర్తొస్తాయి, ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి. అలాగే ఆవకాయి మాగాయి ఈ ఏడాది నుండి మళ్ళీ ఏడాది వరకు ప్రిపరేషన్స్, అలాగే వడియాలు ఊరగాయలు హోమ్ ఫుడ్ పైన తినడం కాదు ప్రిపరేషన్కి ప్రాణం కొట్టుకుంటుంది అనమాట. సో సమ్మర్ అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి వరల్డ్ అంతా ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ ఎంత వర్క్ స్కెడ్యూల్లో బిజీగా ఉన్న వాళ్ళైనా ఎంతో కొంత బయట నుండి ఎన్ని కొనుక్కున్నా ఇంట్లో కాసంతైనా పచ్చడి పెట్టుకోవాలి ఊరగాయ పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ టైం అవైలబిలిటీ అనేది కొంతమందికి ఈ మధ్యకాలంలో ఉంటుందో ఉండట్లేదో అది వేరే విషయం. అయితే దీంతో పాటుగా హెల్పింగ్ హ్యాండ్స్ వెతుక్కుంటూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలా మంది ఓ మై గాడ్ ఇంతమంది పచ్చళ్ళు పెట్టేసుకుంటారా అని అనిపిస్తుంది తెలుసా. అండ్ వాళ్ళు మేకింగ్ ప్రాసెస్తో పాటు ప్యాకింగ్ ప్రాసెస్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు కూడా ఈ రేంజ్లో ఉన్నారా అని అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బిజినెస్ సూపర్గా రన్ అవుతుంది. అండ్ అలాగే కొనేవాళ్ళు హ్యాపీ, తినేవాళ్ళు హ్యాపీ, తయారు చేసి

0: పంపేవాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీ. ఇలా నడుస్తుంది కథ. లెట్ మీ టాక్ మోర్ ఇంకో పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత్ హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతీ హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్భవన్లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయిల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం 12:41 అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు వినబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ నేను మీకు వినిపించబోయే పాట రాజీవ్ వెడ్స్ రాంబాయ్. ఈ మూవీలో నుండి సినిమా టైటిల్ సాంగ్ వినిపిస్తా. మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి ఈ పాటని అనురాగ్ కులకర్ణి జోషి గారు ఎంత అద్భుతంగా పాడారు. ఆల్మోస్ట్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ పాట అనమాట సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. ఇప్పుడు మన కోసం స్టే ట్యూన్డ్.

శ్రోతలకు గమనిక. ఈరోజు 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి ఉంటుంది. ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారితో మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955-0923. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: తర్వాత మనం వినబోయేటువంటి మరొక వండర్ఫుల్ పాట తమ్ముడు చిత్రంలో నుంచి. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు శ్యామ్ సింగర్ రాయ్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్. ఈ పాటని పాడింది అనురాగ్ కులకర్ణి, అలాగే రచించింది సిరివెన్నెల గారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తర్వాత మనం వినబోయే మరొక పాట చిత్ర గారు పాడినటువంటి పాట 8 వసంతాలు చిత్రంలో నుండి పరిచయం. ఇలా స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

తర్వాత మనం వినబోయే పాట గేమ్ చేంజర్ సినిమాలో నుండి. డేలర్ మెహందీ అలాగే సునిధి చౌహాన్ పాడినటువంటి వండర్ఫుల్ పాట జరగండి జరగండి. స్టే ట్యూన్డ్.

0: చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్టంలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆయనదే అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
1: సంస్థల్లో గానీ ప్రజాపాలనలో గానీ భాగస్వామ్యం చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశదిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో
1: 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ది, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రోజుల తరబడి వేచి చూస్తూ

0: అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈ రోజు ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసిన వారిలో ఉన్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు సౌకర్యవంతంగా సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి 1 జూన్ వరకు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయిలో జీవ వైవిధ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రకృతి మిత్ర పర్యావరణ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ మాట్లాడుతూ,
1: వివిధ రకాల మట్టితో చేసినటువంటి కొబ్బరి పీచు, జనుము, వెదురుతో చేసేటువంటి పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ప్రజల్లో కూడా జీవ విద్య రక్షణ గురించి మావంతుగా కృషి చేస్తున్నాము. నేను ప్రకృతి మిత్రను 2024 వ్యవస్థాపన చేసేసి మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మావంతుగా సేవలందుకు కృషి చేస్తున్నాము. ఇలా ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకుని మనం కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మళ్లీ జీవ విద్యం ఎటువంటి బతుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా నిలబడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేస్తుందని, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్దిపై శాసన మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కార్పొరేషన్లో అభివృద్ది ప్రణాళికపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. 2 జూన్ ఇందిరా మహిళా శక్తి భవన సముదాయాన్ని పూర్తి చేసి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను మొదటి దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలు, 6 తరగతులు చేసిన స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఈ నెల 25 జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి

0: మంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 వినవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: షో టైం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను అడిగే క్వశ్చన్ కి 0402324085 నెంబర్ కి మెసేజ్ చేసే టైం ఇది. సో ప్రతిరోజు వినేటువంటి క్వశ్చన్స్ లో కాస్త భిన్నంగా ఇవాళ మన క్వశ్చన్స్ ఉండబోతున్నాయన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ చక్కగా ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఫెస్టివల్ నేమ్ చెప్తాను, అది ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని మీరు చక్కగా మెసేజ్ చేసేస్తే సరిపోతుంది. ఇంట్రెస్టింగ్ కదా, రైట్. సో ఇప్పుడు నేను రివీల్ చేయబోయేటువంటి క్వశ్చన్, ఇంద్ర జాతర అనేటువంటి పండుగని ఏ ప్రాంతంలో చేసుకుంటారు? విచ్ ఏరియా ఆర్ విచ్ స్టేట్, ఏదైనా పర్వాలేదు. సో మీరు నేను రివీల్ చేసే నెంబర్కి 0402324085 నెంబర్కి మెసేజ్ చేసేయచ్చు. స్టే ట్యూన్డ్. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తా, ఇంద్ర జాతర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారు? స్టే ట్యూన్డ్.
1: Online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.

ఆన్సర్స్ వెయిటింగ్ అండ్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో కూడా చూసేద్దాం. రైట్, మీరు మెసేజ్ చేయాల్సినటువంటి నంబర్ 0402324082 నెంబర్కి మెసేజ్ చేసేయాలన్నమాట. వెరీ సింపుల్ అండ్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. నేను కరెక్ట్ ప్లీజ్ అని అడిగాను. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నందిపేట నుండి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ నుండి అమృత లింగం గారు రైట్ ఆన్సర్ పంపించారు. వేదవతి నిజాంపేట నుండి రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఫ్రమ్

ఆన్సర్. సంధ్య దస్తగిరి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కమ్స్ అడెపు సంతోష్ రైట్ ఆన్సర్, నేమాని గ్రామం నుండి. పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ హర్షిణి ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుండి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ నుండి లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ రమాదేవి గారు కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంఘవి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. కాకతీయ పాష వరంగల్. నెక్స్ట్ సోమాజీగూడ నుండి అశోక్ కుమార్ గారు రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ హనుమంతరావు గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్ అండ్ డి కృష్ణస్వామి గారు రైట్ ఆన్సర్. చోడవరపు నాగేశ్వరరావు గారు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. నెక్స్ట్ హరిణి కొత్త ఆర్మూర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గజ్వేల్ నుండి రామ్ప్రసాద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ల సర్వ విలేజ్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్ గారు రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ నూతి సత్యానంద్ గారు, సత్యానంద్ పరబ్రహ్మ గారు రైట్ ఆన్సర్. అండ్ ప్రజెంట్ సెంట్ ఆన్సర్స్ అక్సెప్ట్ చేయమండి, అండ్ ఇప్పటికిప్పుడు పంపిస్తే ఎలా అది కూడా మేము ఆన్సర్ రివీల్ చేయబోయే టైంలో. మురారి అండ్ యశోద గారు రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వర్షాలు బాగా పడిన తరువాత బై ఎండింగ్ ఆఫ్ ద మాన్సూన్ ఈ జాతర చేస్తారంట. అందుకే ఆ జాతర అంత అంత ఫేమస్. ఓకే, నెక్స్ట్ మోట్సు ఫెస్టివల్. మోట్సు అనేటువంటి ఈ పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అండ్ మీరు నాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు వెరీ సింపుల్ 0402324085 నెంబర్కి. మీకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో డాక్టర్. గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085, 0402324085, 0402955 0402925023. గమనిక విన్నారు.

0: మోట్సు అనే ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగాను. అండ్ 04023240852 నెంబర్కి కూడా మెసేజ్ చేయమని చెప్పాను. అండ్ లెట్స్ సీ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారులే. అవర్ సోషల్ మీడియా ఈజ్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అనిపిస్తుంది నాకు. ఆమ్ రైట్? ఈ విషయాన్ని కూడా మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళ పేర్లు రివీల్ చేసేద్దాం. నందిపేట్ నుండి వచ్చిన మెసేజ్ వెంకటేష్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దివాకర్ ఫ్రమ్ ఉమ్మిడ రైట్ ఆన్సర్ అండి. మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ చంద్రనగర్. జాప భూమేశ్వర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పొన్నం వెంకటేష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ షాపల్లి నుండి చింత శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని ఎస్వి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్. మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల్ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుండి సంధ్య రైట్ ఆన్సర్. మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్. జనకంపేట నుండి అనసూయ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా రైట్ ఆన్సర్. అండ్ వేదవతి గణేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అండ్ లక్ష్మి గారు రైట్ ఆన్సర్. అప్పలరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుండి రైట్ ఆన్సర్. గీతానగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ పేరు లక్ష్మీ గారు. ఓకే, అమ్మనగుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్. వరంగల్ నుంచి పాషా రైట్ ఆన్సర్. అండ్ రాపర్తి నుండి నరేష్. ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్. అండ్ అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ద ఒరిజినల్ ఆన్సర్ ఇస్ నాగాల్యాండ్లో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే పంట కోసేసిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ లాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగల్లో ఈ పండుగ ఒకటి. ఇది స్పెషల్గా నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కొండారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరు కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద గూగుల్ మా అని పంపించారు. సో మ్యాథ్స్ ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా వెల్ ప్రాపర్డ్గా యూజ్ చేస్తున్నారని తెలిసిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం వినిపిస్తా, స్టే ట్యూన్.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: ఇన్స్

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: షో టైం కార్యక్రమంలో ఉన్న మేము అండ్ ఆల్మోస్ట్ అందరు కూడా పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ చెప్పేసేటువంటి ఇదిలోనే చాలా ఇంట్రెస్టింగ్ గా తెలిసిపోతుంది. అంటే అలా నేను పంపించుకొని ఇలా సమాధానాలు పంపించేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద మెసేజెస్. సుజాత మోహన్ గారి గురించి చేసిన కార్యక్రమం చాలా చాలా బాగుంది. లక్ష్మీ గారు ఫ్రమ్ కోటి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆర్జే గారు మా పేరు చెప్పండి, తప్పకుండా మీరు కూడా.

సమాధానం పంపండి, అప్పుడు నేను మీ పేరు కూడా చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, డ్రీ అనేటువంటి ఫెస్టివల్, సరిగ్గానే విన్నారు, డ్రీ అనేటువంటి ఒక పండుగ, అది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? వినడానికి వెరైటీగా ఉన్నా నిజంగా దేర్ ఎగ్జిస్ట్ అలాంటి పండుగ ఉంది కాబట్టి, సో మీరు తెలుసు కదా, మెసేజ్ చేయాల్సిన నెంబర్ 0402324085252. అండ్ లాట్ ఆఫ్ గుడ్ మెసేజెస్, క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ శ్రీపతి బాబు గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఆన్సర్ చేసే పనిలో ఉందని చెప్తాను. అండ్ మీకోసం నేను ఒక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను, లవ్ స్టోరీ సినిమాలో నుండి.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రైట్ ఆన్సర్స్ రివీల్ చేసే టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరికీ, చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేస్తున్నారు అండ్ చాలా పర్ఫెక్ట్గా యునో క్వశ్చన్ని కూడా వినేస్తున్నారు. సంధ్య మెసేజ్ చేశారు ఫ్రమ్ ప్లేస్ పంపించలేదు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకి తణుకు నుండి రైట్ ఆన్సర్, నల్గొండ చందంపేట నుండి దామోజు వెంకటాచారి గారు రైట్ ఆన్సర్, తుకారాం గేట్ నుండి గోపీనాథ్ గారు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురారి గారు రైట్ ఆన్సర్, అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆల్సో రైట్ ఆన్సర్, మధుకర్ గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హేమలత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రవికుమార్ రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్, అడిపు సంతోష్ రైట్ ఆన్సర్, రామకృష్ణ గారు ఫ్రమ్ కర్ణాటక రైట్ ఆన్సర్, దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎస్ఎం మూర్తి గారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాషా ఫ్రమ్ వరంగల్ రైట్ ఆన్సర్, కీర్తిరాజ్ రైట్ ఆన్సర్, షాపల్లి నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, సురారం నుండి మూర్తి రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్, అండ్ ఏస్ రావు నగర్ నుండి దేవిక రైట్ ఆన్సర్, భాను ఫ్రమ్ మియాపూర్ రైట్ ఆన్సర్, అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, దాసరిపాలెం నుండి సదాశివారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్నమాట, నూర్జాన్ ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అందరు కూడా. అండ్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. దోనాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పోలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, బోరాపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి లక్ష్మి అండ్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అందరికీ ఆనందదాయకంగా సంతోషంగా ఉంది, పేర్లు చదివినందుక. వేదవతి గణేష్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుండి కత్ల సతీష్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెల్లుల్లా నుండి జాప భూమేశ్వర్ గారు, దివాకర్ గారు కూడా రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అందరూ పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లాస్ట్ మెసేజెస్ ఆర్ నాట్ టేకెన్ అండ్ ఎండ్ ఆఫ్ ద టైమ్ వచ్చేసాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకోసం నబకలేబర అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంది అండ్ ఆ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీరు మెసేజ్ చేసేయచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, 0402324085252 నెంబర్కి. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అయితే ఈరోజు గర్భిణులకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు

ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324085304024 0854 0402955092 నెంబర్లకి కాల్ చేయొచ్చు. గమనిక విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, అండ్ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నబకలేబర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇదే నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి అలా చదివేసేద్దాము. అండ్ ఇవేంటంటే బొమ్మల కొలు పెట్టుకొని చేసుకునేటువంటి ఒక ఫెస్టివల్ అన్నమాట. అండ్ అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. ఈ ఫెస్టివల్ గురించి చాలా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సెలబ్రేషన్ అనేది లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేసి చూడాలి అనేటువంటి ఒక డివైన్ ఫెస్టివల్ అన్నమాట. సో అది పూరిలో జరుగుతుంది, ఇది ఎవ్రీ ఇయర్. అండ్ దీనికి రైట్ ఆన్సర్ పంపించినటువంటి వాళ్ళు, అండ్ ఆ బొమ్మలు కూడా ఏమిటంటే శ్రీకృష్ణుడివి, సుభద్రావి దేవివి, అలాగే మన జగన్నాథ స్వామివి రీప్లేస్ చేసేటువంటి ఏమంటారు ఫెస్టివల్. అండ్ రైట్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చక్రపాణి గారు, అల్మాజ్ గూడ, దామోజ్ మధుసూదనాచారి, పండుగ కుబీర్, సంధ్యా అండ్ రంజిత్ ఫ్రమ్ కుబీర్ అక్కడ నుంచి మెసేజ్ చేశారు. వేదవతి, గణేష్, అప్పలరాజు ఫ్రమ్ పెడన, వెంకీ ఫ్రమ్ తణుకు. నెక్స్ట్ పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ పంపించారు. దోర్నాల సుదర్శన్, బుజ్జి, సంధ్యా ప్రొద్దుటూరు నుండి, గోపీనాథ్ గారు కూడా రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్, రామకృష్ణ రెడ్డి, అడపు సంతోష్, మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్, పాషా ఫ్రమ్ వరంగల్. ఓ మై గాడ్, ద సేమ్ నేమ్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఎట్ ద టైమ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీరందరూ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని నేమ్స్ రివీల్ చేయలేకపోతున్నాను. అండ్ 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసి మీకున్న సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తుంది. కాసేపట్లో మిడ్ డే న్యూస్ వింటారు. స్టే ట్యూన్డ్.

0: యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము స్త్రీ సమస్యల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంటే సాధారణంగా మీకు చెప్పినట్లుగానే నార్మల్ డెలివరీ గురించినటువంటి విషయాలు ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. స్త్రీల గురించిన సమస్యలు అంటే మరి స్త్రీకి మరి పునర్జన్మగా భావించేటువంటిది మనం ప్రసవం అనేటువంటి కార్యక్రమం అంటుంటారు. ఎందుకంటే ఒక జీవి ఇంకొక జీవిని మనకి పుట్టించేటువంటి ప్రక్రియగా ఓ ప్రసవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రసవం అనేటువంటిది మరి నార్మల్గా అవడం అనేది మరి ప్రతి స్త్రీకి కూడా ఆనందకరమే. అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చూసుకుంటే కనుక మనకు రకరకాలైనటువంటి అవకాశాలు లేదా రకరకాల ఆలోచనలతోటి మరి సిజేరియన్ కూడా పోతున్నారు. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంటే నార్మల్ డెలివరీ అవ్వడం ఆనందమైనప్పటికీ కూడా కొన్ని సమస్యలు స్త్రీలకు ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి మనం డాక్టర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, అయితే ఆ సమస్యలకు కారణాలు ఏంటి, ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, తీసుకుంటే మరి ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతామా, ఈ అంశాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మీతో మాతో మాట్లాడడానికి కాను మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు. వీరు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు. మరి ఇంతేకాకుండా ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఈ నెల 23వ తారీఖున ఇంటర్నేషనల్ డే టు ఎండ్గా ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటి స్త్రీల సమస్య గురించి ఒక ప్రత్యేక రోజుగా చెప్పుకుంటూ ఉన్నాం. అసలు అది కూడా ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్.
3: నమస్కారం అండి. నమస్కారం
2: మేడం. సాధారణంగా ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు అంటే స్త్రీ మరి గర్భవతిగా మారిన తర్వాత మరి మొదటి నుండి కూడా ఆ తల్లిగా మారబోయే ముందు ఆమె బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే డెలివరీకి ముందు వరకు కూడా.
3: అవునండి.
2: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటారు?
3: ఇప్పటి కాలంలో ఎలా ఉంది అని అంటే ఇదివరకు 3వ నెల 4వ నెల వచ్చాకే వచ్చి చూపించుకునేవాళ్ళు. అంటే గైనకాలజిస్ట్ని కానీ ఆబ్స్టెట్రిషియన్ని కానీ ఒక కన్సల్టేషన్ అన్నది అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా పీరియడ్ మిస్ అవ్వంగానే వచ్చి చూపించుకుంటున్నారు. దాంతో మనం ముందుగానే ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైతే 16 వారాల వరకు ఇస్తామో. దాంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది అండ్ బేబీ ఫార్మేషన్, బేబీ ఎదుగుదల, బేబీ అవయవాలన్నీ సరిగ్గా ఏర్పడతాయి అన్నమాట. అది తీసుకోవాలి. 16 వారాల తర్వాత నుంచి మనం ఐరన్, కాల్షియం స్టార్ట్ చేస్తాము. మంచి డైట్, ఆహారంలో అన్ని పోషకాహారాలు ఉండేటట్టు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏం తీసుకుంటున్నా కానీ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే కనుక తల్లికి శిశువుకి బాగుంటుంది. జనరల్గా ఏం చెప్తాము అని అంటే కనుక కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశము అది ఉంటుంది. సో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలల పాటు నీళ్లు బాగా తీసుకోవాలి, ఆహారం బాగా తీసుకోవాలి. అది కాకుండా 2 TT అని చెప్పేసి 2 ఇంజెక్షన్లు ఇస్తారు, అది తీసుకోవాలి. ఇకపోగా
2: దీనికి ఒక
3: షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ విజిట్లోనే జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఈ షెడ్యూల్ అంతా ఎలా ఉంటుంది అన్నది. ఇవి దీంతో పాటుగా రోజు యాక్టివిటీ అన్నది, రోజు కొంచెమైనా ఎక్సర్సైజ్ అది చేయడము, వాకింగ్ చేయడం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని ఎక్సర్సైజ్లు చేయడం కష్టం ఉండొచ్చు. సో వాకింగ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట.
2: ఓకే.
3: సో రోజు కనీసం పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయడంతో బాడీ కొంచెం ఫ్రీగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఇంక్రీస్ అవుతాయి అన్నమాట.

0: అందరికీ 100% నార్మల్ అవుతుందా అంటే అది చెప్పడం కష్టం. తల్లి కోసం కానీ శిశువు కోసం కానీ అవసరమైన పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే కనుక మనందరికీ ట్రీటింగ్ ప్రిన్సిపల్స్ అవి చెప్తుందో దాని ప్రకారం 100లో 10 నుంచి 15 మంది వరకే సిజేరియన్ అవుతుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ అయ్యే పూర్తి అవకాశం ఉంటుందన్నమాట. సో అనవసరంగా మనము అంటే కనుక ఆ కావాలి అని చెప్పేసి ముహూర్తాలని చెప్పేసి ఈ డేటు ఈ టైము అని కాకుండా మనం వీలైనంత వరకు నార్మల్ కోసం ట్రై చేసుకుంటే బాగుంటుంది. 35 వారాల తర్వాత నుంచి మనం కొంచెం మెట్లు ఎక్కడము, దిగడము, వాకింగ్ చేయడము, కింద కూర్చోవడము, లేవడము, మనం జనరల్గా ఒకసారి ప్రెగ్నెంట్ ఉంటే కనుక మనం ఏం చెప్తాము, ఏం పని చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాం.
1: కింద కూర్చోవద్దు,
0: మెట్లు ఎక్కద్దు, నడవద్దు, ఎన్నో ఆంక్షలు పెడతాము. ఇవన్నీ పెట్టడం సమంజసం కాదు. మామూలుగా ఇది వరకంతా చేసేవాళ్ళు, ఒక 30 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మన పనులు చాలా తగ్గినాయి. దాంతోపాటు కాకుండా మనం బెడ్ రెస్ట్ కూడా అన్నాం అనుకోండి, అసలు నార్మల్ అయ్యే అవకాశము. కండరాలు అవన్నీ కొంచెము ఈజన్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, మన బోనీ ప్యాసేజ్ ఓపెన్ అవ్వాలి అని అంటే కొంచెం కింద కూర్చోవడము, లేవడము, వాకింగ్ చేయడము, మెట్లెక్కడము, దిగడము, ఇవన్నీ చేయడం మంచిది. బెడ్ రెస్ట్ తోటి ఒక్కొక్కసారి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. ఆ గడ్డ కట్టిన రక్తం మళ్ళీ హార్ట్కో, లంగ్స్కో, బ్రెయిన్కో వెళ్ళింది అనుకోండి, ప్రాణాపాయ సమస్య వస్తుంది. అందుకని బెడ్ రెస్ట్ అవసరము అని చాలా తక్కువ మందికి చెప్తాం. ఏదో హార్ట్ డిసీజ్, గుండె ప్రాబ్లం ఉండి అట్లా ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకే చెప్తాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఉండాలి అని అంటే అది కరెక్ట్ కాదు. రోజు వాకింగ్, కొంచెం యాక్టివిటీ అన్నది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.
1: అయితే మీరు అంటే వాళ్ళు గర్భిణీగా ఉన్న స్త్రీ చేయాల్సినటువంటి పనులు నార్మల్ డెలివరీకి అంటే దాదాపు ఎక్కువ పర్సంటేజ్ నార్మల్ డెలివరీకి అవకాశం ఉంది అని చెప్పి మీరు అంటున్నారు.
0: అవునండి.
1: అయితే వాళ్ళు చేయవలసిన పనులు ఈ రోజుల్లో చేయకూడదని చెప్తున్న పనుల గురించి మనం మాట్లాడుకునే ముందు మరి శ్రోతలు మీరు ఇప్పుడున్నటువంటి మరి ఈ సమయాన్ని మీరు వాడుకోవచ్చు. మీకు ఈ నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యల గురించి మరి కారణాలు ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు, మీకు సమస్య ఉన్నా లేదా మీకు అనుమానం ఏదన్నా ఉన్నా లేదా ఇంకొక విషయం తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324 0852, అలాగే 2324085353, ఇంకొకటి 040తో పాటుగా 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు మా స్టూడియోస్లో ఉన్నటువంటి డాక్టర్ శాంతిశ్రీ గారు ఆసూరి వారితో మీరు మాట్లాడవచ్చు. వారు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన సమస్యల గురించి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు ఇందాక అన్నాం అంటే మనం ఎట్లంటే ఈ మెట్లు దిగకూడదు, ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత మరి కింద కూర్చోకూడదు అనేది చాలాసార్లు వింటుంటారు. కింద కూర్చోకూడదు అంటే ఇది ఎప్పటి వరకు చేయకూడదు లేకపోతే ఎప్పటి వరకు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా?
0: మామూలుగా అంతా బాగుంది అని ధృవీకరణ ఉంటే గనక మనకేమీ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, మాయ కిందకి లేదు అన్న దీంట్లో మనకి ధృవీకరణ అయితే గనక మనం అన్ని పనులు, అన్ని ఇంట్లో రోజువారీ పనులు కానీ మెట్లెక్కడం, దిగడం, కింద కూర్చోవడం, లేవడము ఇవన్నీ చేయొచ్చు. మనకి మాయ కిందకుంది అని అనుకోండి, అది మనకి స్కానింగ్ లో తెలుస్తుంది. మనకి మనం స్కాన్ ఏదైతే 20 వారాల్లో టీఫా స్కాన్ అని ఈ మధ్య అందరికీ అవుతుంది టీఫా స్కాన్, దాంట్లో మనకి మాయ కిందకుందా లేదా అన్నది తెలుస్తుంది. మాయ కిందకుంటే కనుక మనం కొన్ని పనులు చేయొద్దంటాం. అది కూడా ఏంటి, కింద కూర్చోవద్దు అని చెప్పం, బరువులు ఎత్తద్దు అని చెప్తాం. ఇది వరకు ఒకనొకటి కాలంలో ఎలా ఉండేది అంటే కనుక బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పట్లో అసలు మనం ఏమీ చేయడం లేదు దాంతో ఒకవేళ మనం పోల్చుకుంటే కనుక. కాకపోతే ఒక్కొక్కసారి తెలియకుండా ఒక బకెట్ వాటర్ ఎత్తడం కానీ, బిందె ఎత్తడం కానీ, ఒక బరువు ఏమన్నా ఎత్తడం కానీ, ప్రాబబ్లీ ఫస్ట్ చైల్డ్ని ఎత్తడము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి చేయొద్దు అని చెప్తాం. పరిస్థితిని బట్టి చెప్తాము. మాయ కిందకుంటే ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్తాము. మామూలుగా అయితే గనక అన్ని పనులు చేయడము, యాక్టివ్గా ఉండడము.

0: రోజు వాకింగ్ చేయడము ఇవన్నీ అవసరం మనకి. ఇవి చేస్తేనే మనకి మన బాడీ మనకి సహకరిస్తుంది నార్మల్ డెలివరీ కోసం. ఒకే చోట కూర్చున్నాం అనుకోండి, మన వెయిట్ పెరిగిపోతుంది, బేబీ వెయిట్ సైమల్టేనియస్లీ పెరుగుతుంది. బిడ్డ పెరిగే కొద్దీ, బిడ్డ వెయిట్ పెరిగే కొద్దీ నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గుతాయి. ఎక్సర్సైజ్, కూర్చుని కూడా కాళ్ళు కదిలించడం కూడా ఒక పెద్ద ఎక్సర్సైజే. కాళ్ళు చేతులతోటి కొన్ని ఎక్సర్సైజెస్ చేసే ఉంటాయి. కొన్నిసార్లు మాయ కిందకు ఉందనుకోండి, అప్పుడు చెప్తామన్నమాట, కాళ్ళతో వాకింగ్ అంటే బరువు పనులు చేయకండి, కూర్చున్న చోట కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే గనక నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమన్నా చిన్న పనులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చి సామాన్ అంతా పెట్టుకోవడం, డైనింగ్ టేబుల్ నుంచి మళ్ళీ సామాన్ తీసి మళ్ళీ కిచెన్లో వాపస్ పెట్టుకోవడము, కాలింగ్ బెల్ ఆన్సర్ చేయడము, టీవీ రిమోట్ లేకుండా దగ్గరికి వెళ్ళి బటన్స్ చేంజ్ చేయడము, ఇవన్నీ నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తుంది అన్నమాట.
1: మరి ఇలాంటి సమస్యల గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా మరి ఫోన్ చేసి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324082, అలాగే 2324085 ఇంకొకటి 0402తో పాటుగా 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మరి మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడచ్చు. ఇది మీకు అంతా తెలిసిందే, ప్రతి వారం మీరు ప్రతి డాక్టర్తో మాట్లాడేటువంటి కార్యక్రమాలే కాబట్టి ఫోన్ నెంబర్స్ మీకు అనుభవమే కాబట్టి. ఈరోజు మనం ఏంటంటే నార్మల్ డెలివరీలో అంటే గర్భిణీలకు మరి ప్రసవ సమయంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇది స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నెల 23వ తేదీన ఏంటంటే ఈ అబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటిది స్త్రీలలో ఒక సమస్యగా ఉంటుందట. అది రాకుండా ఉండాలి అని ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దాని విషయమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఏ పనులు చేయాలి చేయకూడదు అనేది. అయితే ఈ ఆహారం తీసుకునే విషయంలో కూడా ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా?
0: ఆహారం మన వెయిట్ బట్టి తీసుకోవాలండి. మామూలుగా మనకి ఏమి చెప్తూ ఉంటారు ఇంట్లో అంటే గనక, నువ్వు గర్భిణిగా ఉంటే గనక ఇద్దరి కోసం తినాలి అని చెప్పేసి అని అంటారు. సో అలా తినడం మొదలెడితే గనక కష్టం అవుతుంది, బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిన కొద్దీ షుగరు బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది, బేబీ బరువు కూడా పెరుగుతుంది. సో ఆహారంలో మనకి కావలసినంత మన వెయిట్ ప్రకారం అంటే మనం వెయిట్ గెయిన్ కూడా చూసుకుంటూ ఉంటాం, ఎంత బరువు పెరుగుతున్నాము అన్నది ప్రతి చెకప్కి చూస్తాం. ఎక్కువ బరువు పెరుగుతున్నాం అనుకోండి, దెన్ మనం డైట్లో కొంచెం చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే తల్లి బరువు పెరుగుతుంటేనా బిడ్డ లోపల,
0: తల్లి బరువు పెరుగుతూ ఉంటే గనక అంటే ఇంత పెరగాలి అని ఉంటుంది. ఇంత బరువు అంటే తల్లి బరువును బట్టి, అంటే మేము జనరల్గా వెయిట్ బట్టి హైట్ బట్టి క్యాల్కులేట్ చేస్తామన్నమాట, దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దాని ప్రకారంగా తల్లి బరువు పెరగాలి. తల్లి బరువు తక్కువ ఉందనుకోండి, అంటే బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉందనుకోండి, తను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అదే తల్లి, ఈ మధ్య ఊబకాయం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు 10 మందిని చూస్తే గనక 6 మందికి ఊబకాయం ఉంటుంది. అలాంటి వాళ్ళు బరువు ఎక్కువ పెరిగారనుకోండి నార్మల్ డెలివరీకి కష్టం అవుతుంది. తల్లి బరువును బట్టి తల్లి ఫుడ్ బట్టి బేబీ గ్రోత్ కూడా ఉంటుంది అన్నమాట. సో బేబీ కూడా వెయిట్ పెరిగింది అనుకోండి, ఆ దారి నుంచి రావడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. ఇప్పుడు 4 కిలోల కంటే పెద్దగా ఉన్న బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ డెలివరీ అయిందనుకోండి, తల్లికి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది, పుట్టే బిడ్డకు కూడా నార్మల్ డెలివరీలో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో తినడం అన్నది బేస్డ్ ఆన్ ద మన బరువును బట్టి తినాలి, అంతేగాని ఇద్దరు కోసం తినాలి అని చెప్పేసి లేదు. అండ్ ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
1: శ్రోతల లైన్లో ఉన్నారు మేడం, వారితో మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ప్రోగ్రామ్ అండి చాలా బాగుంది,
0: థ్యాంక్ యూ.
2: మేడం, ఒక డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ అంటే రోజువారి దినచర్య కానీ టెన్షన్స్ కానీ చిన్న ఏజ్ లోనే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా పీసీఓడి అలాంటివి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండి.

0: ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ తీసుకోండి మేడం. సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ గనక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా హజార్డ్ లాగా ఉంటుందా, అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ థైరాయిడ్ అలాంటి పేషెంట్స్ కి మేడం? థ్యాంక్ యూ.
1: రైట్ అండి, థ్యాంక్ యూ. థైరాయిడ్ ఉంటే కనుక దానికి కరెక్షన్ అంటూ ట్రీట్మెంట్ ఇస్తాము. థైరాక్సిన్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. అది ప్రతి 4 నుంచి 6 వారాల మధ్యలో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇది మనం తల్లికి కంట్రోల్ చేయలేదనుకోండి, పుట్టిబోయే పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. బేబీ ఎదుగుదల అంటే కనుక హైట్ అండ్ వెయిట్లో ఎదుగుదల, అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ టెస్ట్ అందరు ప్రెగ్నెంట్ అంటే అందరు ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలందరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక వాల్యూ అంటే 4 కంటే ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ముందు నుంచే మొదలు పెట్టుకుంటే కనుక తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం లేకుండా ఉంటుంది.
2: అంటే ఈ ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళకి థైరాయిడ్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలంటారా?
1: అలా అవసరం లేదు, అందరికీ చూసుకునే అవసరం లేదు. ఏమన్నా బాడీలో ప్రాబ్లం ఉండి ఏమన్నా సింప్టమ్స్ ఉంటే గనక అప్పుడే థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. కాకపోతే ప్రెగ్నెన్సీలో మాత్రం అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయిస్తాం. ప్రెగ్నెన్సీ ముందు చేయించుకుని ముందే టాబ్లెట్లు వేసుకునే అవసరం లేదు.
2: అంటే ఒక ఒక మహిళ అంటే స్త్రీ గర్భవతిగా మారిన తర్వాత దానికి సంబంధించిన అన్ని టెస్ట్లు చేయడం
1: చేయించుకోవాలి. ఫస్ట్ 12 వారాల్లో చేయించుకుంటే మనం తొందరగానే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే బ్రేక్ తర్వాత మరలా కలుసుకునే ముందుగా మీకు ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి చెప్తాను. 0402324052, అలాగే 2324085353, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా ఈరోజు మనము స్త్రీల విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు మనతో మాట్లాడతారు, మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
3: ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి. ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: హలో డాక్టర్, కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ మీరు అన్నారు ఇందాక ఒక మాట, అంటే అంటే ప్రత్యేకించిన రోజుల కోసం లేదా ప్రత్యేకించిన సమయాల కోసం సిజేరియన్కి వెళ్తున్నారు అని. అంటే నార్మల్ డెలివరీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి స్త్రీలకి, సర్జరీ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అంటే రెండిటికి ఒక రకమైనటువంటి విధానమే ఉంటుందా, ఎలాగా కొంచెం ఏమైనా మార్పు ఉంటుందా?
1: నార్మల్ డెలివరీ నార్మల్ అంటే దానంత సులువైనది ఇంకోటి ఉండదు. డెలివరీ అవ్వగానే తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రమాదాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. తల్లి వెంటనే లేచి తిరగగలడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, బిడ్డకి పాలివ్వడానికి కష్టపడకపోవడము, ఇది అడ్వాంటేజెస్ ఫర్ ద మదర్. ఓకే, బేబీకి ఏంటి అంటే నార్మల్ డెలివరీలో వస్తే గనక బేబీ లంగ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత బేబీకి బ్రీతింగ్కి ప్రాబ్లము అట్లాంటివి ఉండకుండా ఉంటాయి. నార్మల్ డెలివరీ ఇస్ ద బెస్ట్ వే టు డెలివర్. సిజేరియన్ చేయించుకుంటే కడుపు ఉబ్బడం ఒకటి, డెలివరీ అవ్వగానే చాలా పెయిన్ అంటూ ఉండడము, కడుపు ఉబ్బడము, లేవాలంటే 2-3 సహాయం అవసరం అవుతుంది, తల్లికి పిల్లకి పాలు ఇవ్వడం తల్లికి కష్టమైపోతుంది, ఇవి ఇమీడియట్గా చూసే కష్టాలు. మేము జనరల్గా చూసేది ఏంటి అంటే కనుక తల్లికి నొప్పులు రాగానే భయపడి మాకు సిజేరియన్ చేసేయండి అని తల్లి అడుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగేస్తారు. వాళ్ళు చూసేది అప్పుడు కొంచెం సేపటికే, ఆ తర్వాత 3-4 రోజులు తల్లికి నొప్పులు ఉంటాయి, ఆ నొప్పులు 3-4 రోజులు తీవ్రంగా ఉంటాయి, ఆ తర్వాత ఆ నొప్పులు 3 నెలల వరకు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, తిరగడం కష్టము, పక్కకి తిరగడం కష్టము, లేచి కూర్చోవడం కష్టము, వాకింగ్ చేయడం కష్టము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. దీర్ఘకాలీన ప్రాబ్లమ్స్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ సిజేరియన్ అయ్యే అవకాశం 60% ఉంటుంది. నార్మల్ కోసం ట్రై చేస్తారు కానీ ఎంతవరకు అవుతుంది అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి మాయ అతుక్కుపోతుంది. మాయ అతుక్కుపోతే సిజేరియన్లో సెకండ్ ప్రెగ్నెన్సీలో మాయ సిజేరియన్ దగ్గర అతుక్కుపోతుంది. అలాంటప్పుడు రక్తస్రావం ఎంత అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి 5 నుంచి 8 లీటర్ల వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 20 బ్లడ్స్ 25 బ్లడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడచ్చు. కొన్నిసార్లు అయితే గర్భసంచి కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు యూరినరీ బ్లాడర్ అంటే కనుక యూరిన్ వచ్చే బ్లాడర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక్కొక్కసారి కొంచెం ఇంజురీ అయ్యే అవకాశం ఉండి చాలా రోజుల పాటు యూరిన్ కోసం పైప్ వేసుకోవడము ఇలాంటివి ఉండే అవకాశం ఉండొచ్చు.
2: ఓకే, శ్రోతలతో మాట్లాడదాం. హలో,
4: హలో,
2: నమస్కారం అమ్మ.
1: నమస్కారం, చెప్పండి.
4: హలో, హాయ్ డాక్టర్ శాంతి గారు, నేను లక్ష్మి గచ్చిబౌలి నుంచి మాట్లాడుతాను. నేను ఒక ఐటీ జాబ్ లో పనిచేస్తాను. నాకు తెలుసుకోవాల్సి ఉంది నేను ఏమి చేయొచ్చు నార్మల్ డెలివరీ అవ్వడానికి బెటర్ గా, ఏమైనా టిప్స్ ఉందా ఇలాంటి ఐటీ వాళ్ళ కోసం?
1: ఐటీ వాళ్ళది చాలా వరకు సిట్టింగ్ జాబే ఉంటుంది. సో రోజు మంచి ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ టూ ఎలాంగ్ విత్ స్ట్రక్చర్, అంటే కనుక మనం రోజు కొంచెం సేపు ఒక గంట పాటు రోజు యాక్టివిటీ పెట్టుకుంటే కనుక అది నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ
4: డాక్టర్ గారు.
1: థ్యాంక్ యూ.
2: అంటే మ్యామ్, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్. యాక్చువల్గా మన శ్రోత అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఐటీ జాబ్స్లో గంటల తర్వాత కూర్చోవాలి, అయితే వాళ్ళకి కూడా ఫిజికల్గా కొన్ని చాలా సమస్యలు వస్తున్నాయి. అంటే ప్రతివారి కరెక్ట్, జెంట్స్ ఆర్ మేల్, ఫీమేల్ ఆర్ మేల్, ఎవరికైనా కానీ, అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, అవి ఇవి చాలా స్క్రీన్ టైం అని డాక్టర్స్ చాలా సజెస్ట్ చేస్తున్నారు కూడా. మరి ఇలాంటప్పుడు స్త్రీలు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు మీరు అన్నారు ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకని, అంటే ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అంటే అవర్స్ టుగెదర్ కూర్చుంటుంటారు.
1: అవునండి, ఇలాంటప్పుడు ఏం సజెస్ట్ చేస్తామంటే కనుక వర్క్ మధ్యలో
2: ఈ ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మళ్ళీ శ్రోత లైన్లో ఉన్నారు.
1: ఓకేనండి, షూర్.
2: ఎస్, హలో,
1: చెప్పండి
5: మేడం.
1: చెప్పండి.
5: నమస్తే మేడం.
1: నమస్తే.
5: అయితే ఇప్పుడు చిన్నది, ఒకప్పుడు ఏంటంటే మా జనరేషన్ ముందు నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నార్మల్ డెలివరీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కువ సిజరేన్స్ తింటున్నాం. ఇంకోటి వామిటింగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి కొంచెం రెమెడీ ఏమన్నా చెప్ప? చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే మా మదర్ కూడా అలాగే ఉండేది. మా అంతా లేకపోయినా కానీ ఎక్కువ వింటున్నాం వామిటింగ్ సెన్సేషన్ వల్ల వాళ్ళు తినకపోవడం, అవన్నీ కొంచెం చెప్పండి మేడం టిప్స్.
1: రైట్ అండి, ఫస్ట్ థ్యాంక్స్ అండి. వామిటింగ్స్ అన్నది ఒక హార్మోన్ మూలంగా అవుతుందండి. అది హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అది ఇంక్రీజ్ అయ్యి 16 వారాల వరకు ఆ హార్మోన్ హై లెవెల్స్లో ఉంటుంది మన బ్లడ్లో అన్నమాట. ఆ హార్మోన్ మన బేబీ ఎదుగుదలకి, బేబీ ఫార్మేషన్కి పూర్తిగా హెల్ప్ చేస్తుంది. ఆ హార్మోన్ మూలంగానే వామిటింగ్స్ అవుతాయి. సో మనం దాన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే గనక ఒకటేంటంటే మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ వాడకపోయినే పొద్దున్న లేవంగానే కొంచెము మనము రస్క్ కానీ టోస్ట్ కానీ అలాంటివి తింటే కనుక వామిటింగ్స్ తక్కువ అవుతాయి. ఉప్పు కారం అంటే స్పైసీ మసాలాలు, ఆయిలీ ఫుడ్ తగ్గిస్తే కనుక వామిటింగ్స్ తగ్గుతాయి. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే కనుక కొంచెం ఒక ఐస్ క్యూబ్ లాంటిది తీసుకుని దాన్ని కొంచెము చప్పరించడంతో లేకపోతే బుగ్గులో పెట్టుకోవడంతో కూడా వామిటింగ్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నాన్ మెడిసినల్ అన్నమాట. మెడిసిన్స్ అంటే కనుక మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే కనుక వాళ్ళు తగినట్టు రాస్తారు మెడిసిన్స్ దానికోసము. ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్, జంక్ అయితే కనుక, అంటే మనం ఇప్పుడు జనరల్గా చూసే కల్చర్ ఎట్లా ఉంటుందంటే, ఇంతకుముందు అడిగినట్టు ఐటీలో పనిచేసే వాళ్ళు మోర్ ఆఫ్ జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, మిగతావన్నీ ఇట్లాంటి మైదా రిలేటెడ్ ఫుడ్స్ తినడంతో కూడా ఎసిడిటీ అన్నది పెరిగి వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడము, కారం తక్కువ, మసాలా తక్కువ, ఆయిల్ తక్కువగా తింటే కనుక అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది.
2: ఓకే మ్యామ్, శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
6: హలో
1: నమస్తే అమ్మా, చెప్పండి.
6: మేము ఇక్కడ బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
6: మా పాప పేరు రమ్యకృష్ణ. అది మా పాపకు చెల్లి ఇప్పుడు 5 మంత్స్ అండి, ఫస్ట్ డెలివరీ.
1: ఓకే.
6: హలో
1: చెప్పండి. వినిపిస్తుంది.
6: ఫస్ట్ డెలివరీ 5 మంత్స్ పడ్డాయండి. ఇప్పుడు పాప ఫిడ్స్ లివోఫిల్ 500 వాడుతుందండి. 10 ఇయర్స్ అప్పుడు ఫిడ్స్ వచ్చింది. మళ్ళీ 17 ఇయర్స్ అప్పుడు ఒకసారి వచ్చింది. అయితే లివోఫిల్ కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్ లో లివోఫిల్ వాడాలా, వాడితే మంచిగా ఎట్లుంటది అని కనుక్కుందామని చేశాను మేడం.
1: ఇవి మెడిసిన్స్ అన్నవి మీ డాక్టర్ గారి సూపర్విజన్ లోనే తీసుకోవాలి. ఒకవేళ ఆయన ఎవరినైతే చూస్తున్నారు, ఎవరికైతే మీరు చూపించుకుంటున్నారో ప్రెగ్నెన్సీలో, వాళ్ళు ఈ సలహా ఇస్తారు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్ గా టైం ప్రకారంగా వేసుకోవాలి. 34-35 వారాల్లో ఒకసారి మళ్ళీ మనం న్యూరాలజిస్ట్ ని కానీ మన గైనకాలజిస్ట్ కానీ ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళు కొంచెం చేంజ్ చేసి ఇస్తారు మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా డెలివరీ అయ్యాక కూడా కరెక్ట్ గా వేసుకోవాలి, టైం ప్రకారంగా వేసుకోవాలి. వేసుకోకపోతే ఫిట్స్ ఆ టైంలో వస్తే గనక తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, నొప్పులు వచ్చినప్పుడు, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం చూసుకునే గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటే కనుక తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా.
2: మేడం ఇప్పుడు అంటే మన శ్రోత అడుగుతున్నారు, అంటే వాళ్ళ పాపకి 5th మంత్ అట ప్రెగ్నెన్సీ.
1: అవునండి.
2: అంటే ఇప్పుడు ఆ మెడిసిన్స్ వాడాలా వద్దా అంటే మరి ఇప్పుడు వీళ్ళు వెంటనే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పాలి కదా డాక్టర్?
1: అవునండి. ప్రెగ్నెన్సీలో కొన్ని మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ నాట్ సేఫ్ అన్నమాట. కొన్ని మెడిసిన్స్ తోటి బేబీ హార్ట్ లో ప్రాబ్లం వచ్చేటట్టు, బేబీ బోన్స్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్సే వాడాలి.
2: ఓకే. అంటే కాబట్టి వీళ్ళు మందులు వాడుతుండగా ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి పాప ప్రెగ్నెంట్ అయిందని 5th మంత్.
1: చాలా ఫ్యామిలీస్ లో ఏం చూస్తాము అని అంటే కనుక ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, మనం దాచిపెడతాం, చెప్పం అన్నమాట ఫిట్స్ వస్తాయని. అలా చేయడంతో తల్లికి ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చి కింద పడి తనని తానే అంటే తనకే ప్రమాదం అయ్యే, ఒక్కొక్కసారి పడి ఇంజురీస్ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇది ముందే చెప్పుకోవాలి, చెప్పి దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ వాడాలి. రైట్.
2: కాబట్టి ఇద్దరికి తెలియాలి, అటు న్యూరాలజిస్ట్ కి తెలియాలి పాప ప్రెగ్నెంట్ అని, తర్వాత ఇటు గైనకాలజిస్ట్ కి కూడా తెలియాలి పాపకు ఫిట్స్ ఉన్నట్టుగా.
1: అవునండి. అండ్ డెలివరీ టైంలో కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటాము, పెయిన్ ఎక్కువ తెలియకుండా కొన్ని మందులు ఇస్తాము, అండ్ వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు.
2: అంటే ఇప్పుడు పాపకి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం?
1: ఇప్పుడు పాపకి జాగ్రత్తలు అంటూ ఏమీ లేవండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం. ఇప్పుడు మనకి చాలా సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, దాంతో బేబీకి ఏమీ కాదు, మదర్ కి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది వరకు ప్రతి 4 గంటలకి 6 గంటలకి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అలా కాదు, రోజుకి ఒక్కసారి వేసుకుంటే చాలు. ప్రతి 4 గంటలకి 6 గంటలకి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రోజుకు ఒక్కసారి అని అంటే గనక మనం తప్పకుండా గుర్తు పెట్టుకుని వేసుకుంటే తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం ఉండదు.
2: వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు తల్లి కాల్ చేశారు వాళ్ళ పాపకు రమ్యకృష్ణ. ఓకే. మరి శ్రోతలు ఇలాంటి విషయాలు అంటే మీకు కానీ లేదా ఇతరులకు ఏదైనా ఉన్నప్పుడు సందేహాలు ఉండొచ్చు, అపోహలు కూడా ఉన్నాయి మనకు ప్రెగ్నెన్సీ టైంలో లేదా డెలివరీ టైంలో, ప్రసవం తర్వాత కూడా చాలా రకాలైన విషయాల్లో మనకు అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. మాతో పాటుగా మీరు కూడా మరి మీ సమస్యలు తెలియజేసినట్లయితే మీకు జవాబు దయచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, ఇంకొకటి 2-9-55-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మీరు కాల్ చేసినట్లయితే మాట్లాడవచ్చు.
7: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567456.

0: మరలా కలుసుకుందాం. హలో డాక్టర్కి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం నార్మల్ డెలివరీలో కూడా కొన్ని సమస్యలు వస్తాయని మనం మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అసలు ఎందుకు వస్తాయంటారు అలాంటి?
1: ఓకే,
0: మొదట శ్రోతలతో మాట్లాడే
1: తప్పకుండా.
0: హలో,
2: హలో మేడం.
1: నమస్కారం అండి, చెప్పండి.
2: మేడం
1: చెప్పండి.
2: ఇప్పుడు ఋతుస్రావం వాళ్ళు ఊరగాయ పెడితే అది చెడిపోతుంది అంటారు, ఇంతవరకు లేదు మేడం?
1: అలా ఏమీ లేదండి, అది మన అపోహ, అలా ఏమీ లేదు.
2: మరి ఋతుస్రావం చెట్ల చెడిపోయకూడదు అంటారు, అది ఎంతవరకు లేదు మేడం?
1: అలాంటివి ఏమీ లేని, ఋతుస్రావం అన్నది ఒక నార్మల్గా ఆడవారికి అయ్యే ప్రకృతి రీత్యా ప్రతి నెల జరిగేది. దానికి మనం పెట్టుకున్న ఆంక్షలు, వాళ్ళు ఊరగాయలు పెట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పేసి మనం పెట్టుకున్న ఆంక్షలే తప్ప దానికి సైంటిఫిక్గా ఏమీ లేదు. కాకపోతే దీని వెనకాల సైన్స్, మనం ఇండియాలో మనం చాలా ఏళ్ళ నుంచి, మన చాలా ఓల్డ్ కల్చర్ కాబట్టి మనది ఎట్లా అంటే, ఆడవాళ్ళకి ఋతుస్రావం టైంలో కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని పెట్టుకున్నవి ఇవన్నీ అన్నమాట. వాళ్ళకి మనకి పచ్చళ్ళు కలపడం అనుకోండి, ఊరగాయలు పెట్టుకోవడం అనుకోండి, లేకపోతే ఇంకేదో చేయడం అనుకోండి, ఇంట్లో అంతా పని చేయడం అనుకోండి, దీంతో వాళ్ళు అలసిపోతారు. ఋతుస్రావంలో వాళ్ళకి కొంచెం రక్తహీనత కూడా అవుతుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో రక్తస్రావం అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నీరసంగా ఉంటుంది. ఆ 3-4 రోజులు కొంచెం రెస్ట్ ఇస్తే గనక వాళ్ళు మళ్ళీ పుంజుకుని మామూలు వర్క్కి వస్తారు అని చెప్పేసి మనం కొన్ని ఆంక్షలు విధించాము అని చెప్పేసి అనుకోవచ్చు.
0: అంటే స్త్రీలను ఉద్దేశంలో పెట్టుకొని, అంటే
1: వాళ్ళ హెల్త్ కోసము అన్నట్టు. ప్రతి నెల ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి వారానికి ఒక రోజు లీవ్ దొరుకుతుంది. అదే ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ కనుకోండి, ఏ రోజు లీవ్ రెస్ట్ అన్నది ఉండదు, అది 24/7 జాబ్. అందుకని అట్లాంటి రోజుల్లో ఒక 3 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆ టైంలో వాళ్ళు కొంచెం పుంజుకుంటారు అని చెప్పేసి మనం ఆ ఆంక్షలు అన్నది పెట్టుకున్నాం. దానికి సైంటిఫిక్ గా ఏమీ లేదు. ఇది ఇంకొకటి ఏమిటి అంటే కనుక మీరు చెప్పిన దానికి అంతకుముందు ఎలా ఉండేది అంటే, ఋతుస్రావం అప్పుడు 3-4 రోజులు స్నానం చేసేవాళ్ళు కాదు. స్నానం చేయకపోతే ఆబ్వియస్లీ హైజీన్ పరంగా బాగా ఉండదు, అలాంటప్పుడు ఊరగాయ చెడిపోయి ఉండొచ్చేమో, కానీ అది వేరే విషయం. బట్ అదర్వైజ్ అసలు అట్లాంటి ఆంక్షలు ఏమీ లేవండి.
0: అంటే కరెక్ట్ మేడం, మీరు అన్నది కూడా ఏంటంటే అప్పుడు పరిశుభ్రత కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి వేరే వస్తువులు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అని కూడా ఆ పెద్దలు చేసినటువంటి
1: నియమాలు
0: అరేంజ్మెంట్స్. హలో,
3: హలో,
1: నమస్కారం అండి, చెప్పండి.
3: నమస్తే మేడం. మా అమ్మాయి ఫస్ట్ టైం అండి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 7th మంత్.
1: ఓకే,
3: వాళ్ళు బయట ఉంటారు. అయితే లాస్ట్ టైం చెకప్ వెళ్ళినప్పుడు ప్లాజెంటాకి బేబీకి కొంచెం గ్యాప్ ఉంది అన్నట్ట, అదే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుందా?
1: ప్లసెంటాకి బేబీకి గ్యాప్ అన్నది ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఒకవేళ మనకి ప్లసెంటా గర్భాశయం ఏదైతే ఉంటుందో దాని దారిలో ఉందనుకోండి, అప్పుడు నొప్పులు వస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దారి తెరుచుకోకుండా నార్మల్ డెలివరీ కాకుండా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అదే ఆ ప్లసెంటా గర్భాశయానికి 20 mm దూరం కంటే ఎక్కువ ఉందనుకోండి, దానికి మన డెలివరీకి ఏమాత్రం ఎఫెక్ట్ పడదు. అది ఎంత దూరం ఉంది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. అదే కాకుండా మీరు ఇప్పుడు 7వ నెల అంటున్నారు, 9వ నెల 36-37 వారాల వరకు వెయిట్ చేస్తాము. 36-37 వారాల వరకు చాలా వరకు ఆ ప్లసెంటా పైకి జరగడము, గ్యాప్ ఉండకుండా ఉండడము ఉంటుందన్నమాట. 37 వారాల వరకు కూడా గ్యాప్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. 7వ నెలలో మనం భయపడే అవసరం లేదు.
0: అంటే 9 నెలల వరకు మనం వెయిట్
1: చేయాలి. 30 మన ప్రెగ్నెన్సీ మొత్తం 40 వారాలు అని కౌంట్ చేస్తాం. సో 36-37 వారాల వరకు మనం వెయిట్ చేయాలి.

0: ചോദിച്ചു.
1: ഏമി പ്രോബ്ലം ഉണ്ടതമ്മാ അട്ലൈത്തെ.
0: താങ്ക് യു.
2: ഹലോ.
3: హలో మేడం.
2: నమస్కారం అండి.
3: నమస్కారం అమ్మ.
2: మాట్లాడండి డాక్టర్ గారితో.
0: నమస్కారం చెప్పండి సార్.
3: మేడం నాది 60 ఇయర్స్ అమ్మా.
0: హా అండి.
3: అయితే నాది సెకండ్ మ్యారేజ్. అయితే మా మిసెస్ 50 ఇయర్స్.
0: హా అండి.
3: అంటే మా మ్యారేజ్ కాలేదు, ఫస్ట్ మ్యారేజ్ చూసుకున్నాను. నాకు ఫస్ట్ 1 మంత్ అనమాట ప్రెగ్నెంట్ లో. అయితే రేపు 9 మంత్స్ వరకు ఏమన్నా ఏజ్ పెట్టిన తర్వాత ఏమన్నా డెలివరీ ఎట్లా అవుతుంది, ఎట్లా చేయాలి గురించి చెప్పండి దయచేసి.
0: 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ అంటే కనుక ఏజ్ పరంగా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఈ మధ్య తొందరగానే చూస్తున్నాం 30 ఏళ్లకే బీపీలు షుగర్లు రావడం అది చూస్తున్నాం. ఒకవేళ బీపీ షుగర్ అలాంటివి ఏమి లేవనుకోండి మనకి రిస్క్ అన్నది ఉండదు. ఏమి లేకపోతే చాలా మంచిది. 50 ఏళ్ళు కాబట్టి ఒక్కొక్కసారి మన ఎగ్ క్వాలిటీ అంటే అండాశయం కానీ స్పర్మ్స్ క్వాలిటీ కానీ తేడా ఉండి బేబీస్లో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. దానికోసం వివిధమైన టెస్టులు అవి ఉన్నాయి. అవి 10 వారాలు 12 వారాల టైంలో చేయించుకోవచ్చు. రెగ్యులర్గా స్కాన్లు అవి చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ఒక్కొక్కసారి ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అందరికీ, బేబీ ఎదుగుదలలో. నార్మల్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది. బీపీ షుగర్లు ఏమీ లేవనుకోండి, హ్యాపీగా చక్కగా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఏడో నెలలో డెలివరీ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది. అది ముందే మనకి తెలుస్తుంది. 5వ నెల స్కాన్ లోనే మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా అన్నది ముందే
3: తెలుస్తుంది.
0: అవునండి, 7వ నెలలో పుట్టిన వాళ్ళకి కొన్నిసార్లు ఇలా అయ్యే అవకాశం ఉంది. అవునండి అవునండి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దానికి ముందే మెడిసిన్స్ అవి ఇస్తాము, 7వ నెలలో కాకుండా చూసుకుంటాం వీలైనంత వరకు.
2: మరి శ్రోతలు, మరి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి మీతో చెప్తాను. 0402324052, అలాగే 2324085353, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడవచ్చు. స్త్రీలకు సంబంధించినటువంటి మరి సమస్యల్లో వైద్య నిపుణురాలుగా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, ఇక్కడ సాధారణంగా అంటే ఇప్పుడు మామూలు విషయానికి వస్తే నార్మల్ డెలివరీలో సమస్యలని మనం అనుకుంటున్నాం. ఆ విషయం ఒక్కసారి మాట్లాడదాం.
0: కరెక్టే, నార్మల్ డెలివరీ తర్వాత కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. చాలామందికి యూరిన్ రాకపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, చాలాసేపు లేబర్లో ఉండేసరికి, చాలాసేపు ప్రసవంలో గడిపితే గనక ఒక్కొక్కసారి ఫిస్టులా అయ్యే అవకాశం కూడా ఉండేది. ఇది వరకు అంతా ఎట్లా ఉండేది అంటే ఇంట్లల్లో డెలివరీలు అయ్యేవి, దాయాలు చేసేవాళ్ళు, ట్రైన్డ్ బర్త్ అటెండెన్స్ చేసేవాళ్ళు కాదు. ఈ ఇప్పుడు కాలంలో చూస్తే గనక 95% వరకు అందరూ హాస్పిటల్ డెలివరీసే అవుతున్నాయి. తెలంగాణలో 100% హాస్పిటల్ బర్త్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇళ్లల్లో డెలివరీలు కాకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఇది వరకు చాలామందికి ఏమయ్యేది అంటే గనక గర్భాశయం నుంచి యూరినరీ బ్లాడర్ మధ్యలో ఏదైతే గనక టిష్యూస్ ఉంటాయో అవంతా పల్చగా అయిపోయి ఫిస్టులాలు అవి అయ్యే అవకాశం ఉండేది. ఇది 1950 ముందు చాలా ఎక్కువ ఉండేది. 1950 తర్వాత మనం 5-year plans అవి డెవలప్ అయ్యి హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయ్యాక ఈ ఫిస్టులాలు అవన్నీ తగ్గినాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి కింద డెలివరీ అయ్యాక కుట్లు పడే అవకాశం ఉంటుంది. కుట్లల్లో ఇన్ఫెక్షన్ రావడము, కుట్లు తెగిపోవడము, ఊడిపోవడము అన్న ప్రాబ్లం ఉంటుంది. ఇది కాకుండా ఉండాలి అని అంటే కనుక సిడ్స్ బాత్ అన్నది ఇస్తారు. రోజు పొద్దున సాయంత్రము వేడి నీళ్ళు ఒక టబ్లో తీసుకొని దాంట్లో ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ కుట్లల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఆ కుట్లు తొందరగా మానిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే కనుక మనం జనరల్గా భోజనం సరిగ్గా పెట్టము. పథ్యము అని చెప్పేసి మనము సరిగ్గా భోజనం పెట్టము ప్రసవించిన

0: లేడీస్కి. సో అలాంటప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయ్యి హెమరాయిడ్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుందమ్మా.
1: అంటే మేడం ఇప్పుడు ఒక మాట అన్నారు కదా ఫిస్టులా అన్నారు, అంటే ఏంటది
0: ఫిస్టులా అంటే గనక ఒక చోట నుంచి రావాల్సిన ఫ్లూయిడ్ ఇంకో చోట నుంచి రావడం. మామూలుగా యూరినరీ బ్లాడర్ అంటే గనక మూత్రకోశం నుంచి బయటకి యూరిన్ ఒక రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. అలా కాకుండా ఫిస్టులా ఫామ్ అయితే గనక యూరిన్ యురెట్రల్ ఆర్ఫిస్ అంటే గనక ఎక్కడి నుంచి అయితే రావాలో, ఏ రంధ్రం నుంచి అయితే రావాలో అక్కడి నుంచి రాకుండా యుట్రస్లోకి వెళ్ళి వెజైనా నుంచి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కంట్రోల్ అన్నది ఉండదు. కంట్రోల్ లేకపోతే గనక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉందనుకోండి మనకి, అప్పుడు స్మెల్ ఒకటి, ఎక్కడికి బయటికి వెళ్ళలేరు, ఓకే హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ప్రాబ్లం అయిపోతుంది. అది ఆ స్మెల్ తోటి అక్కడ యూరిన్ కంటిన్యూస్గా రావడంతో ఇన్ఫెక్షన్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: కాబట్టి అంటే ఇది ఎంతమందికి జరిగే అవకాశం ఉందంటారు, అంటే ఇది ఇప్పుడు ఇలా చెప్పగానే నార్మల్ డెలివరీలో కొంచెం
0: ప్రెజెంట్ డేలో హాస్పిటల్ డెలివరీలో ఇలాంటి అయ్యే అవకాశం చాలా చాలా చాలా అరుదు. ఈ మధ్యలో అంటే గనక ఇప్పుడు మనకు ఒక రేర్ థింగ్ అనమాట, ఎప్పుడు చూడందే అవుతుందన్నమాట. ఇది వరకు ఇప్పుడు మనకి ఊళ్ళల్లో డెలివరీ అయ్యి ఎక్కడైతే ఇంట్లో డెలివరీ అవుతుంది, మంత్రిస్వామి డెలివరీ చేస్తుందో అలాంటి వాళ్ళల్లో ఎప్పుడో ఒకసారి లక్షలో ఒకళ్ళకి అయ్యే అవకాశం ఉంది. ఇది అవుతుందని నార్మల్ డెలివరీ మానేయడం మాత్రం అబ్సల్యూట్లీ నాట్ రైట్.
1: అంటే ప్రెసెంట్ డేస్ లో అసలు అట్లాంటి పరిస్థితులు లేవు, ఎందుకంటే డాక్టర్స్ జాగ్రత్తగా
0: ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతున్నాయి, హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నాయి. ఇళ్లలో ఇది వరకు లాగా 3 రోజులు 4 రోజులు నొప్పులు తీయడము ఇలాంటివి కావడం లేదండి.
1: ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
0: నమస్కారం, చెప్పండి అమ్మా.
3: మా పాప ఇప్పుడు 9th మంత్ అండి ప్రెగ్నెన్సీ. అయితే గాలి బ్లాడర్ ఉన్నాయి అని చెప్తారు చెకప్ లో. అయితే నార్మల్ డెలివరీ, గాలి బ్లాడర్ ఉన్నందుకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
0: గాలి బ్లాడర్కి నార్మల్ డెలివరీకి అస్సలు ఏమాత్రము పొంతన లేదమ్మా. ఓకే, గాల్ బ్లాడర్ ఉన్న, గాల్ బ్లాడర్ అన్నది అందరికీ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ స్లడ్జ్ కానీ అంటారు, అంటే గాల్ బ్లాడర్లో నార్మల్గా బైల్ అనే ద్రవం ఉంటుంది, అది దాంట్లో ఒక్కొక్కసారి స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ దాంట్లో అది చిక్కుపడడం కానీ ఉంటుంది. దాని మూలంగా నార్మల్ డెలివరీ కాదు అన్నది లేదమ్మా, అస్సలు లేదు. దానికి దీనికి పొంతన లేదు. గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానంత వరకు ఏ ప్రికాషన్స్ తీసుకోవడము అంటూ ఏమీ లేదు. ఆహారంలో ఫ్యాటీ ఫుడ్స్ అంటే నూనె పదార్థాలు, అవి కొంచెం కొవ్వు పదార్థాలు కొంచెం తక్కువ తీసుకుంటే కనుక అది హెల్ప్ఫుల్ అవుతుంది. మామూలుగా సారీ,
3: యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారండి?
0: యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయొచ్చండి. యాంటీబయాటిక్స్ తీసుకుంటే గనక యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ తీసుకోవడమే కాకుండా నేను ముందు చెప్పినట్టు రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవడం రోజు చాలా అవసరం. దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కసారి కిడ్నీల వరకు పాకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వాటర్ తీసుకోవాలి. వాటర్ అంటే వాటరే తీసుకోవాలి, 3 లీటర్లు అంటే అది కష్టం. మనం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవచ్చు, మజ్జిగ 3-4 సార్లు రోజుకు తీసుకోవచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, బత్తాయి రసం తీసుకోవచ్చు. ఇంట్లో ఒక పెసరపప్పుతోటి సూప్ లాగా కానీ, లేదు అంటే గనక మనం టొమాటో తోటి కొంచెం సూప్ లాగా చారో అట్లాంటివి చేసుకుని కూడా తీసుకుంటే అది కూడా నీటి ఆహారం కిందకే వస్తుంది. సో కనీసం 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవడం అవసరం.
1: రైట్ మ్యామ్. హలో.
4: హలో మేడం,
0: నమస్కారం అండి, చెప్పండి.
4: మేడం డెలివరీ తర్వాత యూరిన్ పోయే దగ్గర సౌండ్ వస్తే ఏం చేయాలి మేడం?
0: యూరిన్ పాస్ చేసేటప్పుడు సౌండ్

0: వస్తుందా మీకు?
1: పెట్టినట్టు సౌండ్ వస్తుంది, కూర్చున్నా వింటున్నా
0: దానికి రైట్. మనం డెలివరీ అయ్యాక కింద కండరాలన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట, దాన్ని కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాము. అది ఎలా చేయాలి అంటే ఎవరికి చెప్పి చేయాల్సిన ఎక్సర్సైజ్ కాదు ఇది, మనం నించున్నప్పుడో కూర్చున్నప్పుడో పడుకున్నప్పుడో ఎప్పుడైనా చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్. ఎలాంటిది అంటే గనక మనకి దగ్గరలో బాత్రూమ్ లేదనుకోండి, మనం యూరిన్ వస్తున్నా మోషన్ వస్తున్నా ఎలా ఆపుకుంటామో అలా కండరాలన్నీ గట్టిగా పట్టుకుని ఆపుకుంటే గనక మనకి ఆ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అయ్యి ఎక్సర్సైజ్ అయ్యి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి సౌండ్ రాకుండా ఉంటుందన్నమాట.
2: అంటే యూరిన్ లూజ్ అవ్వకుండా,
0: యూరిన్ అంటే నార్మల్ డెలివరీ అయ్యాక వెజైనా అన్నది చాలా లూజ్ అయిపోతుంది, అన్ని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, అవి టైట్ చేసుకోవడానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి చేసుకుంటే గనక మనకి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.
2: అంటే ప్రతి ఒక్కరు చేస్తే మంచిది కదా,
0: ఇది అందరికి చేయమని చెప్తాం. డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అందరికీ ఈ ఎక్సర్సైజెస్ చేయమని, డెలివరీ తర్వాత దీనికి డెలివరీ అయిన రెండో రోజు నుంచి చేయమని చెప్తామన్నమాట. రెండో రోజు నుంచి 3 నెలల వరకు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే గనక మనకి ఆ కండరాలన్నీ గట్టిపడి అంటే గనక అవన్నీ దగ్గరకు వచ్చి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి.
2: అంటే మళ్ళీ నార్మల్ స్థితికి,
0: మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుందండి.
2: బాగుంది మేడం. నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే చిన్నవి అయినప్పటికీ అవి కొంతకాలం లాంగ్ టర్మ్ ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. కాబట్టి అంటే డాక్టర్ గారి సలహా తీసుకుంటూ మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవడం మంచిది. కాబట్టి నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. డాక్టర్ గారు కూడా మీరు అంతే చెప్పారు మేడం, నార్మల్ డెలివరీనే సిద్ధపడమని.
0: ఎస్ అండి, బెస్ట్ థింగ్ ఇస్ ఏ నార్మల్ డెలివరీ.
2: రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ మ్యామ్,
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3:03. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
5: ఘరేలు ఉపచార్ కే అలావా కుచ్ ఖాస్ బాతే జైసే ఘర్ సే నికల్తే వక్త్ సర్ పే కోయి కపడా లేనా, క్యాప్ పెహన్ లేనా, ఆంఖో పర్ కాలా చష్మా లగా లేనా, యే ఉపాయ్ తో సభీ కర్తే హోంగే. ఇస్కే అలావా అగర్ ఆంఖో మే కోయి ఈచింగ్ ఇరిటేషన్ హో గయా తో క్యా ఘరేలు ఉపాయ్ తురంత్ కియే జా సక్తే హై, ఇస్కే బారే మే జరూర్ హమారే సాథీ లిఖకర్ బతాయేంగే. ఔర్ कुछ चीजों से डर होता है, फोबिया होता है.
2: फोबिया पता नहीं हर एक को कुछ ना कुछ होता ही है, जैसे कि हमें भी है. हर एक को होता है.
5: अभी हमारे क्या फोबिया, हम इसके बारे में बाद में करेंगे बात. लेकिन हमारे सुनने वालों को किस तरह का फोबिया है भाई,
2: वो बताएं अपना. बिल्कुल छुपाइए नहीं, बताइए ईमानदारी से पूरी अपनी अपनी बात, क्योंकि सभी को होता है कुछ ना कुछ किसी में किसी चीज का डर, तो आप बताइए.
5: इसके अलावा आज बात होगी कहानी पद्मश्री की में राही बाई सुमा पोपरे, जो महाराष्ट्र की बीज माता इनकी सीड मदर कही जाती हैं, इनके बारे में. और बहुत खास दिन है भाई, चाय दिवस. चाय की चुस्कियां लेते लेते बहुत सारे काम है ना खत्म हो जाते हैं, कब हो जाते हैं पता ही नहीं पड़ता. और जब भी हम
2: देश ऐसा यही है भारत, जहाँ पे इतनी 50 आप सोच लीजिए के गर्मी, इतना तापमान चल रहा है, उसके बाद भी उनको क्या चाहिए, चाय
5: चाय चाहिए.
2: चाय के बिना गुजारा नहीं है.
5: हाँ, चार दोस्त बस मिलकर बैठे तो वहाँ एक पांचवी चीज होती है, वो चाय होती है. दो लोग बैठे तो चाय होगी, अगर आप अकेले ही बैठे हैं तो आपका साथी अगर चाय का प्याला है तो बस. और बड़े से बड़ा होटल हो या छोटी सी एक टपरी हो, हर जगह चाय की चुस्कियां जो है वो अपना आलम मान देती हैं. तो भाई अंतर्राष्ट्रीय चाय दिवस है, इसके बारे में तो थोड़ी चर्चा होगी. लेकिन एक और बड़ा खास दिन है, संवाद और विकास के लिए विश्व सांस्कृतिक विविधता का दिवस, इसके बारे में
2: बात करेंगे. और साथ ही हम चाय के बारे में, आप भी बताइए कि आप किस तरीके से अपनी महफिल जमाते हैं चाय की प्याली के साथ में.
5: और जब संवाद की बात हो रही है तो संवाद यानी कि बातचीत के लिए भी चाय जरूरी होती है. संवाद और विकास के लिए विश्व सांस्कृतिक विविधता का जो दिवस है, ये जनता को इसके महत्वपूर्ण मुद्दों के बारे में शिक्षा

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి ఎఫ్ఎం సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు, ఈ కార్యక్రమాలను 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాలను వినవచ్చును. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి. శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం వింటారు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినే పాట నువ్వే కావాలి సినిమా నుండి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి, జాప భూమేశ్వర్, పాలిపల్లి శ్రీకాంత్, బండి కిషోర్, శ్రీనిధి, లలిత, రాజేశ్వర్, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, మహాశ్రీ, పద్మ, జోగ నరసయ్య, నరేందర్, శ్యామల, భారతి, వీరందరి కోసం మనం ఈ పాట విందాం. చిత్ర మరియు కోరస్ పాడిన ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధి.

0: ఇన్నోడిపడండి, షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మజ్ను సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భ్రాంతులు, భ్రమలు, లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవటం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కన్న తల్లి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట లక్ష్మీ కటాక్షం. సినిమా కోసం ఘంటసాల గారు, పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్ల గురించి, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాయని మమత సినిమా కోసం సుశీల గారు, ఘంటసాల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నుండి బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాపురావు, స్వరూపరాణి, దేవాన్, సుధీర్, లక్ష్మణరావు, త్రిమూర్తులు గుప్తా మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
2: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
3: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్.

0: యూరాలజిస్ట్ డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్ బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: జిఆర్పి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్ల సై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

സിനി രഞ്ജനി. సినిమా పాటలు వింటారు. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినే పాట గంగోత్రి. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు మాలవిక పాడిన ఈ పాటను విందాం.

సినీ రంజని వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజనలో తర్వాత వినే పాట గీతా గోవిందం. సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట జెంటిల్మెన్, నాని జెంటిల్మెన్ సినిమా కోసం కార్తీక్ మరియు ప్రణవి పాడిన ఈ పాటను విద్దాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. జోన్ 1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 16,000 రూపాయలకు, సెమీస్కిల్డ్ కార్మికుల వేతనం 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 18,500 రూపాయలకు, హైస్కిల్డ్ కార్మికుల జీతాలు 20,000 రూపాయలకు పెంచామన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఈ జీతాలు అమల్లోకి వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో 100,000 ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములు చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్కు శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని, రానున్న రోజుల్లోనూ రైల్వే నెట్వర్క్ పెంచడం ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
2: ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆఫీస్ లో ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఆ విధంగా బెనిఫిట్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మందుల ఖర్చులకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, డాక్టర్ ఫీజులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యస్నానాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ ఆచరించారు. తొలిరోజు పుష్కర స్నానం ఆచరించేందుకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకిత్ స్వాగతం పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఉజ్మా షకీర్ కూడా విజయలక్ష్మి కొత్త సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట

0: బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి జూన్ ఫస్ట్ వరకు కూడా మనం సపరేట్ బస్సెస్ అరేంజ్ చేసి నడిపించి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.
1: ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్ కాంపిటీషన్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: ఎందుకు పెట్టుకున్నానంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. 8 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ టూరిజం కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయని అందరికి తెలుసు. ఆ టూరిజం కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే వేరే స్టేట్ నుంచి కూడా ఎవరైనా రావడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ములుగులో రావాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ కాంపిటీషన్.
1: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం జల సంచాయ్ జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమర్రి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కి ఇవ్వకుండా ఈ బ్యాటరీలలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 4 నెలల క్రితం 2.5 కోట్ల రూపాయలతో ఒక మెగావాట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరం ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రైల్వే శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథే ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్య సేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావిత దేశేభ్యః ఆగచ్చభ్యః అథవా పారగమనం కుర్వద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడు రాజ్యం ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలే 32 జనాః సమ్మిళితాః, యేషు చతస్రః మహిళా మంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక వీథే ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా చ తస్య ఇటలీ సమకక్షీయా జార్జియా మెలోనీ ఇత్యేతౌ భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక కారిడోర్ ఇత్యత్ర సహకార్యాయ స్వకీయ ప్రతిబద్ధతాం జ్ఞాపితవంతౌ. అస్యాః పరియోజనాయాః భూరిశః ప్రశంసాం కురువంతౌ ఉభౌ నేతారౌ ఐషమః 26th-2000తమే అస్య ఉపక్రమస్య ప్రగతయే ఐమేక్ మంత్రిస్తరీయ గోష్ఠ్యాః ప్రథమాయోజనే దృఢపదక్షేపం స్వీకర్తుం ప్రోత్సాహితవంతౌ. రోమనగరే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ఆయోజితే సంయుక్త సంవాదదాతృ సమ్మేళనే ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఐమేక్ ఇత్యేతం యూరోప మధ్యపూర్వ భారతదేశాన్ సంయోజయితుం కశ్చన మహాన్ ఆర్థిక సంపర్క మార్గః వర్తతే ఇతి వర్ణితవతీ. తయా ప్రోక్తం యదస్మిన్ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలా స్థైర్యం దృఢీకర్తుం మహత్ సామర్థ్యం వర్తతే.

శ్రోతలు ప్రబోధ గీతాన్ని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా బంగారు రాజు సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను విందాం.

సినీ రంజని వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా డిటాచ్మెంట్ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట హనుమాన్ సినిమా నుండి ఈ పాటను.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట ప్రతిరోజు పండగ. సినిమా నుండి ఈ పాటను

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు లిల్లీ పూల సాగు గురించి రైతు సోదరులందరికీ ఈ వివరాలు తెలియజేస్తున్నారు. నేల సంపంగిని అంటే లిల్లీ లేదా రజనీగంధ అని కూడా అంటారు. ఇది వాణిజ్యపరంగా సాగు చేయుటకు అనువైన దుంపజాతి పూల పంట. నేల సంపంగి పొడవైన కాడలపై తెల్లటి సువాసన పూరితమైన పూలను పూస్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా దండల అల్లికలో, విడి పూల అలంకరణలో, కాడ పువ్వులను పుష్పగుచ్చాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూల రెక్కల నుండి తైలాన్ని తీస్తారు. ఈ తైలానికి సుగంధ పరిమళాల తయారీ పరిశ్రమలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. లిల్లీ పంట ఉష్ణమండలానికి చెందిన పూల పంట. దీని సాగుకు సమతుల వాతావరణం బాగా అనుకూలిస్తుంది. దీనిని వాణిజ్యపరంగా గాలిలో అధిక తేమ కలిగిన వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఈ పూల పంట సాగులో ఉష్ణోగ్రత అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 30 సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటే ఈ పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడు కన్నా ఎక్కువగా, 10 సెంటీగ్రేడు కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో పూల కాడల నాణ్యత, దిగుబడులు తగ్గుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రదేశాలలో ఈ పూల పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు సూర్యకాంతి తీవ్రత కూడా పూల నాణ్యతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంటకు అధిక సూర్యరశ్మి అవసరము. తక్కువ సూర్యకాంతిలో పూల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. లిల్లీ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇది దుంపజాతి పంట కనుక ఇసుకతో కూడిన తేలికపాటి ఒండ్రు నేలలు సాగుకు అనుకూలం. దీన్ని చవుడు నేలలో సైతం సాగు చేసుకోవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న నేలలో దిగుబడి అధికంగా ఉంటుంది. లిల్లీలో 3 రకాలు కలవు. ఒక వరుస రేకులు గల సింగిల్, 2-3 వరుసల రేకులు గల సెమీ డబుల్ రకాలు, 4 కంటే ఎక్కువ రేకులు కలిగిన పూలను డబుల్ అని అంటారు. సింగిల్ రకాలను విడి పూలుగా మరియు సుగంధ తైలం ఉత్పత్తిలో వాడతారు. డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా వాడతారు. సింగిల్ రకాల్లో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, శృంగార్, రజత్ రేఖ, అర్క సజ్వల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. డబుల్ రకాల్లో హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, సువాసిని, వైభవ్ అను రకాలు సాగుకు అనుకూలం. లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూల యొక్క నాణ్యత దిగుబడి దుంపల ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. పూల కోత తర్వాత భూమి నుండి తవ్వి తీసిన నాణ్యమైన దుంపలను 2 నెలల పాటు నీడన ఆరబెట్టాలి. 2-3 సెంటీమీటర్లు వ్యాసము, 40-50 గ్రాములు బరువు ఉన్న దుంపలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 3.5 నుండి 4 టన్నుల దుంపలు అవసరమవుతాయి. 2-3 పిల్ల దుంపలను కలిపి నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. దుంప యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటే పూలకాడ నాణ్యత అధికంగా ఉంటుంది. భూమిని 2-3 సార్లు 30-40 సెంటీమీటర్ల లోతులో నేలను దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 8-12 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును, 80 కిలోల వేప చెక్క 1 ఎకరానికి వేసి బాగా కలియదున్నాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 1 ఎకరానికి 40 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాషునిచ్చే ఎరువును వేసుకోవాలి. 120 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి దుంపలు నాటిన 30-60-90 రోజులకు పైపాటుగా వేసుకుంటూ ఉండాలి. ఇక తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా దుంపకులు తెగులు గురించి ఈ విధంగా. ఆకులు పచ్చగా మారి పూర్తిగా ఎండిపోతాయి. కాండము దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. పూత దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు మ్యాంకోజబ్ కార్బాండిజిమ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల తడులు ఇవ్వాలి. మురుగునీరు ఇంకే స్వభావం ఉన్న నేలలను ఎంచుకోవాలి. ఎత్తు మడులలో డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే చాలా వరకు దీనిని నివారించుకోవచ్చు. ఇక పువ్వుకుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది గనక ఆకులు పూల కాడల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అటు తర్వాత కాడలు ఎండిపోతాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము,
10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక వర్షాలకు ఈ తెగులు వస్తుంది. ఆకులపైన కాడలపైన మచ్చలు ఏర్పడతాయి. పూలపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి పెద్దవై పూల కాడలు పూర్తిగా ఎండిపోతాయి. నివారణకు కార్బన్డాజీవ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పేనుబంక తామర పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. పురుగులలో పేనుబంక తామర పురుగులు ఆకులు మొగ్గల నుండి రసం పీల్చి వడలిపోయేలా చేస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ పేనుబంక తామర పురుగును నివారించుకోవచ్చు. ఇక పెంకు పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పురుగు యొక్క లార్వాలు తెలుపు నుండి లేదా పసుపు రంగులో 4-5 మిల్లీలీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఈ లార్వాలు పూ మొగ్గలో ఉండి పూలను లోపల నుండి తినివేస్తాయి. దీని వలన పూలు రంగు మారి ఆకారం కోల్పోయి పూర్తిగా చెడిపోతాయి. అయితే ఈ పెంకు పురుగు ప్యూపా దశ నేలలో వృద్ధి చెందుతుంది కాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని జీవిత చక్రమును అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు డైప్లో బెంజురాన్ 1 గ్రాము మరియు లార్వా దశను నాశనం చేయడానికి స్పైనోసాట్ 0.5 మిల్లీలీటర్ లేదా లామ్డా సైలోత్రిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పూల కోత విషయాన్ని గురించి ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. దుంపలు నాటిన 100 నుండి 120 రోజుల వరకు పూలు పూస్తాయి. సింగిల్ రకాల్లో కింది వరుసలో కొద్దిగా విచ్చుకున్న పూలను, డబుల్ రకాల్లో కింది వరుసలో 2-3 పూలు విచ్చుకున్న తర్వాత కాడను కత్తిరించాలి. పూలను ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ కోసుకోవాలి. విడి పూలను మొగ్గ దశలోనే కోయాలి. వెదురు బుట్టలో ఉంచి దానిపై గుడ్డతో కప్పి మార్కెట్కు పంపించాలి. కాడలను కార్టూన్ బాక్సులో కట్టలుగా కట్టి వాటిని మెత్తటి పేపరు లేదా పాలీకవర్తో చుట్టి మార్కెట్కి సరఫరా చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు నిపుణులు. ఎకరానికి సింగిల్ రకాలైతే 4 నుండి 5 టన్నుల పూలు, డబుల్ రకాలైతే 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పూలు కాడలు వస్తాయి. సంవత్సరం తర్వాత వర్షాలు కురిసే ముందు భూమి మీద ఉన్న లిల్లీ ఆకులను భూమట్టానికి కోసి మరలా ఎరువులను వేసుకున్నట్లయితే 2వ పంటను తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిల్లీ పూల సాగు గురించి చక్కటి వివరాలు అందించారు మన కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. కావున రైతులందరూ ఈ లిల్లీ పూల సాగు చేసి చక్కటి ఉత్పత్తిని సాధించి మేలైన చక్కటి లాభాలు పొందగలరని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య, గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారాలలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలను వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 నుండి 11:00 ఒక గంట పాటు ప్రసారమవుతాయి అలనాటి గీతాలు నేటి మధుర గీతాలతో. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: రేపటి ఉదయం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవి స్తుతి వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో ఎండి సాదిక్ మొహిద్దీన్ గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ఒక ప్రబుధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ నవీన్, నూకల కంటి వ్యాధుల వైద్య నిపుణులు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ రవితేజ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో సహనమే శ్రీరామ రక్ష కథానిక పోట్లూరి శారద గారు అందించే వివరాలు వింటారు. అనంతరం ఈడా సోఫియా స్కాడ్డర్ గురించి పుట్టి నాగలక్ష్మి గారు అందించే వివరాలను వింటారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలకు నచ్చిన పాటలను వెంటనే వినాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి మహోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవ

0: ప్రసవ పూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా రెండవ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30% to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా యాత్రికులు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పాశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:40 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
5: కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు.
6: రైతు సోదరులకు నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాలు సమయానికి రావడం లేదు, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి, అనుకోని పరిస్థితుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ పరిస్థితులకు సరిపోయే విధంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం. అదే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. అసలు ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ప్రమాదంతో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేసే వ్యవసాయం. ఇది 3 ముఖ్యమైన లక్ష్యాలపైన ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, మొదటిది పంటల ఉత్పత్తిని పెంచడం, రెండవది వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవసాయం చేయడం, మూడవది పర్యావరణానికి హాని తగ్గించడం. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది నీటి నిర్వహణ. ఇప్పటి పరిస్థితుల్లో నీరు చాలా విలువైన వనరుడు. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించడం వల్ల చాలా నీటి వనరులను ఆదా చేసుకోవచ్చు. అలాగే పంటలకు సరైన మోతాదులో కూడా నీరు అందుతుంది. రెండవ పద్ధతి పంటల మార్పిడి. అంటే ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయకుండా పంటలను మార్చుతూ సాగు చేయడం అన్నమాట. ఉదాహరణకు వరి బదులు పప్పుధాన్యాలు నువ్వులు వంటి పంటలు వేయడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది, అదేవిధంగా నేల సారవంతం పెరుగుతుంది. మూడవది వాతావరణ

కలిపి చేయడం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి నష్టపోయినా సరే ఇంకొక దాని నుంచి రైతు సోదరులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్లో కొన్ని ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు పిఎంఎస్కేవై, ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకము 2015లో ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నీటి నిర్వహణకు అవసరమైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి పరికరాలను రైతు సోదరులకు సబ్సిడీలో అందించడం జరుగుతుంది. రెండవ పథకము ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన. ముఖ్యంగా ఈ పథకము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మరో పథకము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒకవేళ పంట నష్టపోయినప్పటికీ కూడా పంటకు బీమా చేసుకోవడం అన్నమాట. ఈ పథకం 2016లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకాలన్నిటికి కూడా సమాచారం కోసం రైతు సోదరులు తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ మండల వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి ఆ స్కీమ్ల ద్వారా, ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలి. సో ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల రైతులకు ఏం లాభం జరుగుతుంది? మొదటిగా రైతులకు ఖర్చులు తగ్గుతాయి, రెండవది దిగుబడి స్థిరంగా వస్తుంది, మూడవది వాతావరణ ప్రమాదాల నుంచి కూడా తట్టుకోగలుగుతారు, నాలుగవది దీర్ఘకాలంలో ఆదాయం పెరుగుతుంది. అయితే రైతు సోదరులారా, ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ గురించి పాటించడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే, చాలామంది రైతులకు ఈ పద్ధతులపైన అవగాహన లేదు. కొన్ని పద్ధతులను పాటించాలంటే ప్రారంభంలో కొంత పెట్టుబడి కూడా అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సహాయం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే రైతులు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను వినియోగించుకొని లాభాన్ని పొందాలి. అదేవిధంగా కొద్ది కొద్దిగా కొత్త పద్ధతులను క్రమంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము వాతావరణాన్ని మార్చలేము, కానీ మనం వ్యవసాయం చేసే పద్ధతులను మార్చుకోవచ్చు. అంటే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది భవిష్యత్తు వ్యవసాయం. ఇది రైతుల ఆదాయం మాత్రమే కాదు, మన భూమిని కూడా కాపాడుతుంది. సో చివరిగా రైతు మిత్రులారా, ఈ చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి. నీటి సంరక్షణ, పంట మార్పిడి వంటి పద్ధతులను అమలు చేయడం, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం, భవిష్యత్తు కోసం స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. అంతేకాకుండా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ని ప్రభుత్వం కూడా రకరకాల పథకాల ద్వారా ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో కొన్ని పథకాల గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా రైతు భరోసా పథకాన్ని కూడా మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ముఖ్యంగా రైతులకు, ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఒక పెట్టుబడిలాగా, ఒక ఎకరానికి 6,000 రూపాయలు ప్రతి సీజన్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రతి చిన్న సన్నకారు రైతులకు ఒక సీజన్కి 6,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత పంట బీమా పథకాలు. పంట బీమా పథకాల్లో ముఖ్యంగా ఎప్పుడైనా ప్రమాదాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం రైతు సోదరులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం ఎట్లా ఉపయోగించుకోవాలంటే, ఖరీఫ్ సీజన్లో పంట మొత్తానికి కూడా అవసరమైనటువంటి పెట్టుబడిని 2% కానీ ప్రీమియంగా చెల్లించాలి. రబీ సీజన్లో అయితే 1.5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫసల్ బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా రైతులు పంట నష్టం జరిగినప్పుడు పరిహారంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకంలో ఏంటంటే, రకరకాల ఇరిగేషన్ పద్ధతులు, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తన పంట పొలంలో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 45-50% వరకు కూడా సబ్సిడీ అందుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి అయితే 90% వరకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. తర్వాత పథకము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. చిన్న చిన్న రైతులు కలిసి పనిచేయడం ద్వారా మంచి పథకాలు పొందవచ్చు. సో ప్రభుత్వము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా మంచి మద్దతును అందిస్తుంది. అలాగే ఈనామ్ స్కీమ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ మార్కెట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా రైతులు తమ పంటను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఈ పథకాల గురించి తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మరింత సమాచారాన్ని పొందాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు వచ్చేసి వరి మరియు పత్తి. వరిలో కూడా రకరకాల క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతులు మనకున్నాయి. ముఖ్యంగా

వరిలో రెండు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ చాలా ముఖ్యమైనవి. మొదటిది ఏంటంటే గ్రీన్ మాన్యూర్ టెక్నాలజీ. అంటే రైతు సోదరులు ఎప్పుడైతే ఖరీఫ్ సీజన్ ముందు పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము కానీ పిల్లి పెసర కానీ వరి పంటకు ముందు వేసుకొని దాన్ని భూమిలో కలియదుండడం వల్ల భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. గ్రీన్ మాన్యూర్ ఉపయోగించడం వల్ల రైతులు తమ నేల సారవంతాన్ని పెంచుకోవచ్చు మరియు దిగుబడిని కూడా అధికంగా పొందవచ్చు. అదేవిధంగా వరిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే డైరెక్ట్ సీడెడ్ రైస్, నేరుగా వరిని విత్తే పద్ధతి. ఈ నేరుగా వరిని విత్తే పద్ధతి ద్వారా రైతులు తమకు నాట్లు వేసే ఖర్చును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులకు మన తెలంగాణ ప్రాంతంలో 4,000 నుంచి 5,000 రూపాయల వరకు కేవలం నాట్లు వేయడానికి సరిపోతుంది. సో ఈ నేరుగా వరి విత్తనాలను వెదజల్లడం పద్ధతి ద్వారా రైతు సోదరులు ఈ నాట్లు వేసే కూలీల ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కూలీల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పురుషులకైతే సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు కూడా గ్రామాల్లో ఆశిస్తున్నారు. స్త్రీలు ఒకవేళ నాట్లేసే దగ్గర అయితే సుమారుగా 500 నుంచి 600 రూపాయల వరకు కూడా రైతన్నలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిని రైతులు ఉపయోగించడం వల్ల లేదా అవలంబించడం వల్ల ఈ సాగు ఖర్చులు అనేవి కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన సమస్య వరిలో వచ్చేసి ఈ అకాల వర్షాలు, ముఖ్యంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అనుకోని వడగండ్లు మన తెలంగాణ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మనం దీన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాం. సో రైతన్నలు పంట డ్యూరేషన్ను తక్కువగా ఎప్పుడైతే చేసుకుంటారో, అంటే మామూలుగా మీరు 140 నుంచి 150 రోజుల వరకు కూడా వరి పంట డ్యూరేషన్ కాకుండా దానికన్నా తక్కువ, ఎప్పుడైతే ఈ 100 నుంచి 120 రోజుల సాగు కాలం ఉండేటువంటి వరి రకాలు ఎంచుకున్నారనుకోండి, రైతులకు కొంతవరకు అంటే పంట కోత సమయానికన్నా కొంచెం మామూలుగా ఇట్లాంటి వడగండ్లు ఏప్రిల్ మే నెలల్లో వచ్చే ప్రమాదం ఉంది. పంట డ్యూరేషన్ ఎప్పుడైతే తగ్గించుకుంటారో అంతకన్నా ముందే వరి కోతలు చేసుకోవడం వల్ల ఈ వడగండ్ల నుంచి రైతులు తమ లాభాన్ని కొంతవరకు పొందవచ్చు. అలాగే పత్తి పంట గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, పత్తి కూడా సుమారుగా 14 లక్షల హెక్టార్ల వరకు కూడా పత్తి విస్తీర్ణం మన రాష్ట్రంలో ఉంది. పత్తిలో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితము గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి చాలా విపరీతంగా పెరిగింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ను చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేయడం అన్నమాట. ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేసినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి పత్తిని విత్తనాలు నాటడము, అంటే హై డెన్సిటీ ఎక్కువ మొత్తంలో వరి విత్తనాలు వాడడం అన్నమాట. ప్రస్తుతం మామూలుగానైతే వరి విత్తనాలు ఒక ఎకరానికి వచ్చేసి 1 కేజీ వాడుతుంటారు రైతన్నలు. ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే ఉపయోగించినప్పుడైతే 2.5 నుంచి 3 కేజీల వరకు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి వస్తుంది. అంటే వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరాన్ని కొంచెం తగ్గించినప్పుడు ఎక్కువగా మొక్కల సంఖ్య, ఒక ఎకరంలో ఉండాల్సిన మొక్కల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఒక ఇట్లా ఈ పద్ధతి పాటించిన తర్వాత ఒక 45 రోజుల వ్యవధిలో పంట గ్రోత్ రెగ్యులేటర్స్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రోత్ రెగ్యులేటర్స్ ఉపయోగించినప్పుడు పంట యొక్క ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎత్తు పెరిగిపోయి తగ్గిపోయి కింద ఉన్నటువంటి కొమ్మలు ఎక్కువగా పెరిగి, ఎక్కువైతే ఈ బోల్ ఫార్మేషన్ అనేది కూడా కింద ఉన్నటువంటి కొమ్మల మీదే జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఎప్పుడైతే జూన్లో ఈ పత్తి పంట విత్తనాలు వేసినప్పుడు డిసెంబర్ కల్లా వీటిని హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పంట కోత కూడా పత్తి తీయడం అనేది కూడా అప్ టు ఫిబ్రవరి మార్చి నెలల వరకు కొనసాగించినప్పుడు ఈ వాతావరణ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. పత్తి తీయడం డిసెంబర్లోనే పూర్తి చేశారనుకోండి, ఈ గులాబీ పురుగు కానీ మిగతా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా పంటని కాపాడుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కూడా రైతన్నలు కేవలం విపరీతంగా ఉధృతిగా పెస్టిసైడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా తదనుకూలంగా ఎప్పుడైతే త్రిషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది పంటలో మనకు మోతాదుకు మించి ఎప్పుడైతే పురుగుల ఉధృతి కనిపించిందో అప్పుడే రైతన్నలు ఈ పెస్టిసైడ్స్ కానీ ఇంకా తదితర కెమికల్స్ని కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లాంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ను ఉపయోగించుకోవడం వల్ల కూడా రైతన్నలు మంచి లాభాలను పొందవచ్చు. ధన్యవాదాలు.

0: ఇంతవరకు మీరు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన మిలేగా.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్, మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా వాతావరణం పొడిగా ఉండవచ్చు. అదేవిధంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్, మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 50 నుంచి 53 శాతం, మరియు మధ్యాహ్నం 29 నుంచి 32 శాతం మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు కొమ్ము రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 14,689 రూపాయలు, కనిష్ట ధర 9,009 రూపాయలు, మోడల్ ధర 11,500 రూపాయలు. పసుపు గోల రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 13,060 రూపాయలు, కనిష్ట ధర 8,309 రూపాయలు, మోడల్ ధర 10,100 రూపాయలు. పసుపు చూర రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 10,360 రూపాయలు, కనిష్ట ధర 7,000 రూపాయలు, మోడల్ ధర 8,300 రూపాయలు. ఇక తెల్ల నువ్వులు క్వింటాల్

0: కిండికి గరిష్ట ధర 10,859 రూపాయలు, కనిష్ట ధర 10,379 రూపాయలు, మోడల్ ధర 10,720 రూపాయలు. అదేవిధంగా హైబ్రిడ్ మొక్కజొన్న రకము క్వింటాల్ 1 కింటికి గరిష్ట ధర 1,755 రూపాయలు, కనిష్ట ధర 1,206 రూపాయలు, మోడల్ ధర 1,611 రూపాయలు. చివరిగా సజ్జలు క్వింటాల్ 1 కింటికి గరిష్ట ధర 1,900 రూపాయలు, కనిష్ట ధర 1,600 రూపాయలు, మోడల్ ధర 1,850 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఎండాకాలంలో కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎన్ రమ్య గారు తెలియజేసిన వివరాలు.
1: నమస్కారం. కుందేళ్ల పెంపకాన్ని సులభంగా తక్కువ ఖర్చుతో మాంసోత్పత్తికి పెంచుకోవచ్చును. మాంసోత్పత్తికి అనువైన కుందేళ్ల జాతులు న్యూజిలాండ్ వైట్, ఫ్లెమిష్ జెయింట్, గ్రే జెయింట్, కాలిఫోర్నియా వైట్, ఏపీఏయు ఫాన్, ఏపీఏయు బ్లాక్ మొదలగునవి. బ్రీడర్ కుందేళ్లు సుమారు 3 నుండి 6 కిలోల బరువు తూగుతాయి. వీటి జీవితకాలం 6 నుండి 7 సంవత్సరాలు. సాలిన 5-6 సార్లు ఈనుతాయి. ప్రతి ఈతలో 5 నుండి 12 పిల్లల్ని కంటాయి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కుందేళ్లు ఒత్తిడికి గురవుతాయి. ఇది వాటి ఎదుగుదల, ఆహార స్వీకరణ, ఆరోగ్యం మరియు మాంసోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన ఎండాకాలంలోనూ అధిక లాభాలను పొందవచ్చు. వసతి సౌకర్యం. షెడ్డు తూర్పు పడమర దిశలో ఉండాలి. తద్వారా నేరుగా సూర్యరశ్మి తక్కువగా పడుతుంది. కుందేళ్ల యాజమాన్యం కేజ్ పద్ధతిలో సులభంగా పెంచుకోవచ్చును. ప్రతి ఆడ కుందేలుకు 2.5 ఇంచుల పొడవు, 1.5 ఇంచుల వెడల్పు, 1 ఇంచు ఎత్తు. మగ కుందేళ్లకు 1.5 ఇంచుల పొడవు, 1.5 ఇంచుల వెడల్పు, 1 ఇంచు ఎత్తు. పరిమాణం గల కేజీలు సరిపోతాయి. షెడ్లో ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీ సెంటీగ్రేడ్లు మించిరాదు. షెడ్డుపై కప్పు మీద గడ్డి లేదా తాటి ఆకులు లేదా తుంగగడ్డి పరచాలి. స్ప్రింక్లర్లు అమర్చుకోవాలి. షెడ్డుకి ఇరువైపులా నీడనిచ్చే చెట్లు అనగా మల్బెరీ లేదా కానుగ లాంటివి కొద్ది దూరంలో నాటినట్లయితే వడగాల్ల నుండి కాపాడుతాయి. గాలి సరిగ్గా ప్రవహించేలా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి. షెడ్ లోపల ఫ్యాను లేదా కూలర్లను పెట్టవచ్చును. షెడ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటకుండా చూసుకోవాలి. 35 సెంటీగ్రేడ్ దాటితే కుందేళ్లు వేడి ఒత్తిడికి గురి అవుతాయి. దీనివలన ఆహారం తక్కువగా తినడం, ఎక్కువగా నీరు త్రాగడం, చెవులు వేడిగా ఉండడం, అలసత, బలహీన పడతాయి. కుందేళ్లు నోరు తెరిచి ఊపిరి పీలుస్తుంటే అలాంటి వాటిని చల్లని ప్రదేశానికి వెంటనే మార్చాలి. ఆహార నిర్వహణ. ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలోనే ఆహారం ఇవ్వాలి. అధిక ప్రోటీన్ ఉన్న దానా ఇవ్వాలి. పచ్చి ఆహారం అనగా స్టైలో లేదా లూసర్న్ లేదా బర్సిన్ లాంటివి కొద్దిగా ఇవ్వాలి. దానా తడి కాకుండా చూసుకోవాలి. రోజు కుందేళ్లకు 100 నుండి 150 గ్రాముల దానా తింటాయి. 1 క్వింటాల్ దానా మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి 50 కిలోల మొక్కజొన్నలు, 22 కేజీల వేరుశనగ చెక్క, 25 కేజీల తౌడు, 3 కేజీల లవణ మిశ్రమాన్ని కలిపి క్వింటాల్ దానాన్ని తయారు చేసుకోవచ్చు. కుందేళ్లకు వంట వ్యర్థాలను కానీ మార్కెట్ వ్యర్థాలను కానీ ఇచ్చినట్లయితే దానా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. త్రాగునీటి నిర్వహణ. కుందేళ్లకు ఎల్లప్పుడూ చల్లని మరియు పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా నీటి తొట్టులో అమర్చాలి. లేదా కేజీ పద్ధతిలో నిపిళ్ళ ద్వారా కూడా నీరు అందేలా చూడవచ్చు. ఎండాకాలానికి తగినట్లుగా ఎలక్ట్రోలైట్స్ లేదా వైటమిన్ సిని త్రాగే నీతిలో కలిపి కుందేళ్లకు ఇవ్వాలి. 5 నుండి 6 నెలల వయసులో 3 కిలోల

0: పక్కకు ఉన్న ఆడ కుందేలును మగ కుందేలుతో జట కట్టించాలి. ఆడ కుందేలును మగ కుందేలు కేజీలో సుమారు 6 నుండి 8 గంటలు ఉంచితే సంయోగ క్రియ పూర్తవుతుంది. చూడి కాలం 30 నుండి 33 రోజులు ఉంటుంది. ఒక మగ కుందేలును 5 నుండి 6 ఆడ కుందేలను దాటించడానికి వాడవచ్చు. మళ్ళీ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు ఎప్పుడైనా మగవాటితో జట కట్టించవచ్చు. సంపర్కం జరిగిన 12 నుండి 15 రోజుల్లో చూడు నిర్ధారణ చేయవచ్చు. ఆడ కుందేలు కేజీలో ఈనడానికి 2 నుంచి 4 రోజుల ముందే కట్టెతో చేయించిన నెస్ట్ బాక్స్ 80 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల పైభాగంలో పొదువు వంతు కప్పు గల ఈ నెస్ట్ బాక్సులో అమర్చాలి. ఆడ కుందేలు తన దేహం నుండి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. 15 నుంచి 16 నిమిషాలలో 5 నుండి 12 వరకు పిల్లలను ఈనుతుంది. పిల్లలు కేజ్ నుండి వెలుపలకు రాకుండా నెస్ట్ బాక్స్లో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడు దానా నీరు ఉండాలి. ఎండాకాలం నీళ్ళ తొట్టలో ఎల్లప్పుడూ నీరు కుందేలకు లభ్యమయ్యేలా ఉంచాలి, లేకపోతే ఆడ కుందేలు పిల్లల్ని తినేస్తాయి. దీనివలన చాలా నష్టం వాటిల్లుతుంది. మెడలు వంకర తిరగడం, పిల్లల్ని తినే కుందేళ్ళు, పక్షపాతం, దొడ్డికాలన్న కుందేలును ఏరివేయాలి. ప్రతి 2-3 సంవత్సరాలకు విత్తనపు మగ కుందేళ్ళు ఆడ కుందేళ్ళు వేరే ఫారాల నుంచి తెచ్చుకోవడం మేలు. పిల్లల మరణాల శాతం తగ్గి ఎదుగుదల బాగా ఉంటుంది. ఫారం లాభదాయకంగా కొనసాగుతుంది. అపరిచితుల ప్రవేశం, శబ్ద కాలుష్యం వల్ల కుందేళ్ళు భయాందోళనలకు గురవుతాయి. కుందేలు మాంసంలో మాంసకృతులు 21 నుండి 22% ఉంటాయి. కొలెస్ట్రాల్ చాలా తక్కువ. గుండె ఆరోగ్యానికి మేలు. కండరాల పెరుగుదలకు సహాయం చేస్తుంది. కావున ప్రత్యామ్నాయంగా కుందేలు మాంసాన్ని తినడం మంచిది. ఈ విధంగా రైతులు 5 లేదా 10 జతులతో ప్రారంభించి వాటి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ పోషణతో పాటు అధిక లాభాలను పొందవచ్చు. కుందేళ్లలో ముఖ్యమైన వ్యాధులు మరియు నివారణ చర్యలు. మొదటిగా కోక్సిడియోసిస్. ఈ వ్యాధి ఐమరియా అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా చిన్న కుందేళ్లలో కనిపిస్తుంది. మలంలో ఉన్న గుడ్ల ద్వారా, అనగా ఓసిస్ల ద్వారా, లేదా అపశుభ్రమైన గూళ్ళ నుండి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు. ఇంటెస్టైనల్ కోక్సిడియోసిస్. దీంట్లో విరోచనాలు, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, బలహీనత, కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హెపాటిక్ కోక్సిడియోసిస్. దీంట్లో కుందేళ్ల కళ్ళు, చెవులు పసుపు రంగులు మారడం, జాండీస్ లేదా కడుపు పెద్దగా కనిపించడం, ఎదుగుదల మందగించడం లాంటి లక్షణాలను కుందేళ్లలో గమనించవచ్చు. నివారణ చర్యలు. గూళ్ళను ప్రతిరోజు శుభ్రం చేయాలి. తడి లేకుండా ఉంచాలి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. కొత్త కుందేళ్లను వేరుగా ఉంచి పరిశీలించాలి. 2వది స్నఫల్స్, శ్వాసకోశ వ్యాధి. ఇది పాస్టెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒక కుందేలు నుంచి మరొక దానికి గాలి ద్వారా, తుమ్ము, ముక్కు, నీరు ద్వారా, అపరిశుభ్రమైన గూళ్ళు, ఒత్తిడి, చల్లని వాతావరణం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు. తరచుగా తుమ్మడం, ముక్కు నుండి తెల్లటి లేదా పసుపు రంగు ద్రవం కారటం, కళ్ళల్లో నీరు రావటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి తగ్గడం, ముందు కాళ్ళపై ముక్కు రుద్దడం, జుట్టు తడిగా ఉండటం వంటివి కుందేళ్ళలో మనం గమనించవచ్చు. నివారణ చర్యలు. గూళ్ళు ప్రతిరోజు శుభ్రం చేయాలి. గాలి సరఫరా బాగా ఉండాలి. కొత్త కుందేళ్లను 10 నుంచి 14 రోజుల వరకు వేరుగా ఉంచాలి. అధిక జనసాంద్రతను నివారించాలి. 3వది కుందేళ్లలో చెవి వ్యాధి, ఇయర్ క్యాంకర్. ఇది స్రాప్తిస్ కునికులై అనే పురుగు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఒక కుందేలు నుంచి మరొక దానికి ప్రత్యక్ష సంపర్కం ద్వారా అపరిశుభ్రమైన గూళ్ళు ఇన్ఫెక్టెడ్ పరికరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు: తల ఊపడం, చెవులను తరచూ గోకడం, చెవి లోపల మందమైన గోధుమ రంగు లేదా పసుపు రంగు పొర, చెవి లోపల గాయాలు, తీవ్రమైన దశలో బలహీనత లేదా ఆకలి తగ్గడం వంటి లక్షణాలను కుందేళ్లలో గమనించవచ్చు. నివారణ: గూళ్ళు శుభ్రంగా ఉంచాలి, కొత్తగా కుందేళ్లను వేరు ఉంచి పరిశీలించాలి, ఇన్ఫెక్టెడ్ కుందేళ్లను వేరుగా ఉంచాలి, పరికరాలు బెడ్డింగ్ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఈ విధంగా కుందేళ్లలో వచ్చు వ్యాధులను వాటి నివారణ చర్యలు తీసుకోవడం వలన అధిక లాభాలను రైతులు పొందవచ్చు.
1: ఇంతవరకు మీరు ఎండాకాలంలో కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎన్ రమ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 దాటి 14 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
4: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
5: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారున్నారు. నమస్కారం సార్.
6: నమస్కారం సార్.
5: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
6: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
5: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
6: సార్, ఇది పిఎం అభిమంటం సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది 2021 ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏమో

0: స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సరే, బ్లాక్ స్థాయిలో కూడా మనము 3300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సర్, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళ సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళ ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయసుతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా?
0: సార్ దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో 2 కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు 2 ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
1: సార్, మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
0: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంటయ్యర్ వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది ఇప్పుడైతే, ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికి అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం, గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి, దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ విపిఆర్ట్ సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా

0: కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటి
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేటివి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. అభిరుచి. శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినే పాట. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, మిట్పల్లి డివిజన్ వెల్లుల్ల శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధ, మమత, రమేష్, పెద్ద రాజన్న, చిన్న రాజన్న, వీరందరి కోరిక మేరకు పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తానా

0: తప్పక వినండి, తరించండి.
1: కరగంలో ఇప్పుడు విందాం అందాల రాముడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. వినాయక్ నగర్ నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కొండ తిరుపతి, రమాదేవి, వేముల రుక్మిణి వెంకటేశం, రాజ్కమల్, వినోద్ కుమార్, కూచన శ్రీహరి, జ్యోతి, వీరందరి కోసం రామకృష్ణ పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

0: పోయాడు.
1: అంతేనా?
0: ఇరుగట్లు బరుసుకునే వరద గోదావరిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు.
1: ఆ పైన

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444000487.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి, క్యాటరాక్ట్

రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట రాజేంద్రుడు గజేంద్రుడు. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ నుంచి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, చరణ్ తేజ, పల్లవి, సత్యనారాయణ, జయంత్, అపూర్వ, ప్రియదర్శిని, కృష్ణవేణి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి. ఇప్పుడు వినే పాట శ్రీరాముడయ్య సినిమా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 3 నుండి డాక్టర్ భాగ్యవీర్, సరస్వతి, జయకృష్ణ, లావణ్య, రవికిరణ్, సాహితి కృష్ణ, హాసిని, శ్రీకృష్ణ, సుహాస్ కృష్ణ, సునీత, భాను, శని, కావ్య, హరికృష్ణ మరియు వీరి యొక్క కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం కేజే యేసుదాస్ మరియు చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట యమలీల. సినిమా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నవీపేట్ మండలం నారాయణపూర్ గ్రామం నుండి స్వామి బాలాజీ వెంకటేష్ శివ గురుమూర్తి దేవి లక్ష్మి చిన్ని వీరందరి కోరిక మేరకు ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం చివరగా మరొక లలిత గీతం.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలు. ముందుగా ఓ పాపా లాలి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను విందాం.

మీరు విన్న ఈ పాట ప్రేమ ఖైదీ సినిమా నుండి. ఇప్పుడు విందాం అందమే ఆనందం. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట పచ్చని సంసారం. సినిమా కోసం పి సుశీల గారు మరియు ఘంటసాల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట బంగారు బొమ్మలు. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.